ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 26వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ఉద్యమ రంగం బృందగాన వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు. సంగీతం డాక్టర్ కేఎస్ చంద్రశేఖర్.

0: దేశభక్తి గీతం బృందగాన విన్నారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం డాక్టర్ కే చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం గొప్ప స్నేహితులతో సమానం. పుస్తక పఠనం అలవర్చుకోవడం ఎంతో మంచిది. గ్రంథాలయాల వినియోగం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సాయిరా ముజ్తబా. The CJP has withdrawn its agitation after the government agreed to its demands. Union ministers JP Nadda and Dr. Jitendra Singh held the third round of discussion with the CJP delegation yesterday, focusing on its demands for reforms in the examination system and measures to prevent paper leaks. Addressing a joint press conference with CJP delegation in New Delhi, Mr. Nadda said that during the meeting, the government agreed to the demands of CJP that no action should be taken against the protesters and no FIRs should be filed against them.
2: तो वो FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस केस इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस, व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल, दैट विल बी गिवन टू देम.
1: ऑन द 5-point charter

ఇంతవరకు గొల్లల మామిడివాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి సుప్రభాత విన్నారు. భక్తిరంజనులు తర్వాతి అంశం సన్నిధి గీతాలు.

0: సన్నతికి తలవిన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారు.
1: ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింది 13:13లో పౌలు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలోనూ శ్రేష్టమైనది నిలిచి ఉండేది ప్రేమ అని చెప్తూ వచ్చారు. యోహాను సువార్త 3:16 దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకమును అనగా లోకంలో ఉన్నటువంటి ప్రజలైన వారిని. వారు వీరు అని భేదం లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభువు మరి ఎంతగానో ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న సమస్తమును సృష్టించిన వారు ఆయన కనుక. దేవుడు మనుషుల ఎడలు చూపిన ఆ ప్రేమలో ఎక్కడ కూడా స్వార్థం అనేది మనకి కనపడదు ప్రియా దేవుని సంగమ. అందుకనే ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి మనుషుల యొక్క పాపముల నిమిత్తమై ఆయన్ని బలిగా

0: అర్పించడానికే ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్తలో కావచ్చు, యోహాను రాసినటువంటి పత్రికల్లో కావచ్చు, ప్రేమ గురించి ఎక్కువగా వివరిస్తూ వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే కనుక నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమించమని చెప్పాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 13:1 ప్రేమ లేకపోతే కనుక వాడు వ్యర్థుడని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అదే కొరింథీ మొదటి పత్రికలో 14:1 కూడా ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు ఈ భూమి మీద ఏ విధంగా మనకి ప్రత్యక్షం అవుతాడు, లేదంటే దేవుడు ఏ విధంగా మనకి స్పష్టంగా కనపడతాడంటే ఆయన ప్రేమ ద్వారానే మనకి కనపడతాడు. అయితే ఆయన అంగీకరించినటువంటి మన జీవితాల్లో కూడా అట్టి ప్రేమను మనము ఎదుటివారి ఎడలు చూపించగలగాలి. అందుకే వాక్యం అంటది ప్రేమ కలిగినటకు ప్రయాసపడు. ఎందుకంటే ప్రేమ ఒకవేళ మనలో లేకపోతే ఆ ప్రభు మనలో లేనట్టుగానే మనము భావించాలి. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమ ఆ ప్రభు వారు చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి. అంటే మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఎదుటివారి ఎడల అంటే ప్రభు అయిన యేసు మన ఎడల ఎట్టి ప్రేమను చూపించాడో అట్టి ప్రేమను ఎదుటివారి ఎడల కూడా మనం చూపించగలిగితే మన జీవితాల్లో మనము గొప్ప ధన్యులుగా ఉంటాం. ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథంలో దావీదు యోనాథ అనేటువంటి ఒక ఇద్దరు భక్తులు మనకు కనపడతారు. అక్కడ దావీదు చాలా వయసులో చిన్నవాడు, యోనాథాను వయసులో చాలా పెద్దవాడు. కానీ వారిరువురికి మధ్య ఒక స్నేహం అనేది ఏర్పడింది. ఆ స్నేహాన్ని బట్టి అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే కనుక దావీదు మీద యోనాథాను కొనేటువంటి ప్రేమను బట్టి యోనాథాను దావీదుకి తన సమస్తమును కూడా అర్పించినని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఆయనకి కలిగినటువంటి ఖడ్గము కావచ్చు, డాలు కావచ్చు, లేదంటే ఆ నడికట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకు కలిగిన సమస్తము కూడా యోనాథాను దావీదుకి సమర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని సంగమ అటువంటి ప్రేమ మనము ఎదుటివారి ఎడల కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ఎడల అట్టి ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి మన పాపముల నిమిత్తమై లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన పంపించి మనం చేసినటువంటి అతిక్రమముల నిమిత్తమై మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై మనం పొందవలసిన శిక్ష మన మీద పడకుండా ఆ అపరార పరిహార్ద బలి నిమిత్తమై తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువలో బలిగా అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన చిందించిన ఆయన రక్తము చేత మనం పవిత్రపరచబడినట్లుగాను ఆయన ప్రాణము ద్వారా మనకి పాపము నుంచి శాపము నుంచి విమోచన పొందినట్లుగాను పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో మనము గమనించవలను ఏంటంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ త్రియేక దేవుడు భూమి మీద మనుషులు ఎడల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. ఆ ప్రేమ ఏమాత్రము కూడా స్వార్థం లేనిది. అయితే ప్రభు చెప్పినట్టుగా మనము కూడా మన పొరుగు వారిని మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అయితే ఆ ప్రేమ స్వార్థం లేనిదిగా ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. అట్టి ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో దేవుని చేత మనము క్రమక్రమముగా హెచ్చించబడతాం. అట్టి ప్రేమ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: చింతన బైబుల్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు వాడుక. ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

సాయనం అంటుకోకుండా మనం వ్యవసాయం చేయాలి. మరి ఇది మనం ఎప్పటి నుంచో చేసుకొస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో కష్టమేమో అని అనిపిస్తుంటుంది, కానీ అది సాధ్యమే అని ఇప్పటి వాళ్ళు చెప్పడం కాదు, మన పెద్దలు ఒకప్పుడు చేసిందే మనం గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం పోషణ ఇవ్వాలన్నా లేకపోతే మొక్కల పంటల సంరక్షణ చేయాలన్నా కూడా మనకి ఈ కషాయాలు కొన్ని ఉపయోగపడతాయి. ఈ కషాయాలతో పాటుగా పోషణకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి ద్రావకాలను కూడా సిద్ధం చేసి మనం ఇస్తాం. ఏదేమైనా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, పంట సంరక్షణలో ప్రధానంగా పురుగులు కానీ తెగుళ్ళు కానీ పంటను ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారు, రోగం రాకముందే జాగ్రత్తగా ఉండటం మంచిదిరా అని. ఇక్కడ కూడా అంతే, పురుగు కానీ తెగులు కానీ పంటను ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అది చాలా మంచిది, చాలా ఉత్తమం కూడా. ప్రకృతి వ్యవసాయంలో అది చాలా అవసరం కూడా, ఎందుకంటే పురుగు ఆశించి తినటం మొదలుపెట్టిన తర్వాత అంత తొందరగా వదలదు అది, దానికి బాగా రుచిగా ఉంటుంది కదా. అందుకే అసలు మన పంట దానికి తినటానికి అనువుగా లేకుండా చేస్తే ఒక ఉపయోగం. ఉదాహరణకి వేప సంబంధించి తీసుకో, వేప సంబంధించిన కషాయాలు తయారు చేసినప్పుడు ఆ చేదు వాసన అనేది పురుగుల్ని పంట దగ్గరకు రానివ్వు. మామూలుగా పురుగులు ఏమనుకుంటాయి, ఎక్కడైనా పంట దగ్గరకు వచ్చి తినటానికి ఇష్టపడాలంటే రుచిగా ఉండాలి ఒకటి, అలాగే తల్లి రెక్కల పురుగులు కూడా మరి గుడ్లు పెట్టాలంటే ఎట్లాంటివి వెతుక్కుంటాయి, దాని తర్వాత వచ్చేటువంటి పిల్లలకు కూడా అనువైనటువంటి వాతావరణం ఉండాలి అని ఆలోచనతో ఉంటాయి కదా. అప్పుడు అక్కడ గుడ్డు పెట్టింది అనుకోండి, చేదుగా ఉన్నటువంటి ప్రదేశంలో గుడ్డు పెడితే తర్వాత వచ్చినటువంటి దాని చిన్న చిన్న పిల్లలు ఆ చేదు పదార్థం తినలేవేమో అనే ఆలోచనతో అటు పక్క రావు. అంటే మన పంట దానికి అనువుగా ఉండకూడదు అన్నమాట. అలా చేసుకున్నట్టయితే మనకు చాలా మేలు. ప్రకృతిలో ఇలా ఉపయోగపడేటువంటి ఘాటు వాసన వచ్చేటువంటివి, కొంత మనకి పురుగుల్ని నియంత్రించేటువంటి నివారించేటువంటి కొన్ని ఆకులు రసాలు చాలా ఉన్నాయి, అలాంటి వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. వీటిని ఉపయోగించేటప్పుడు కూడా మనము ఈ పశువుల మూత్రం అలాగే పేడ ఈ రెండింటిని కూడా కొంత సద్వినియోగపరచుకుంటూ వాటితో కలుపుకుంటూ కూడా వాడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతి కషాయంలో కూడా మామూలుగా మన దేశీయ ఆవు కానీ దేశీయ గేదె కానీ వాటి మూత్రం కానీ పేడం కానీ వాడటం మనకి అలవాటు, అలాగే మొక్కలకి కాస్త కొంత బలం ఇచ్చి వాటిలో రోగనిరోధక శక్తి పెంచి పురుగుల్ని తెగుల్ని తట్టుకునే శక్తిని కూడా ఇస్తూ ఉంటాయి. ఏదేమైనా కషాయాలను తయారు చేసేటప్పుడు మనం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసినటువంటి కషాయాల్ని సాధ్యమైనంత వరకు నీడలో పెట్టుకోవాలి. అలాగే లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు సంఖ్య పెరగటం కోసం మనము ఎప్పుడూ కూడా లోపల తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు, అప్పుడు వాటి సంఖ్య కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఏదేమైనా మనకి పశువులు తిననటువంటి ఘాటు వాసన ఉన్నటువంటి కొన్ని రకాల మొక్కలు, వేప కానీ జిల్లేడు కానీ తుమ్మ కానీ వావిలు కానీ సీతాఫలం కానీ, వీటికి సంబంధించినటువంటి ఆకులు ఆకు రసాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి. సరే, వీటన్నిటినీ ఉపయోగించుకొని మన ప్రకృతి వ్యవసాయంలో మన రైతులందరూ కూడా నీమాస్త్రం అని బ్రహ్మాస్త్రం అని ఇలా రకరకాల పేర్లతోటి ఈ కషాయాలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఈ ఆకులు ముఖ్యంగా 7 ఆకులు తీసుకొని వాటి నుంచి వచ్చినటువంటి కషాయాలను కూడా సప్తవర్ణి కషాయం అని కూడా పేరు పెట్టి మనము వాడుకుంటూ ఉంటాం. ఇకపోతే తెగుళ్ళు విషయం గమనిస్తే సాధారణంగా మనం వాడేటువంటి మజ్జిగను చూశారు, ఆ మజ్జిగని పులయబెట్టి కనుక మనం వాడగలిగితే ఒక రకమైనటువంటి ఈ బూజు నియంత్రించేటువంటి శక్తి దానికి వస్తుంది. కాబట్టి పుల్లటి మజ్జిగ అలాగే ఇంగు అనేది కూడా ఈ బూజుని నియంత్రించేటువంటి శక్తి కలిగినటువంటి పదార్థం అనేది మన ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతు సోదరులు గమనించి చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం సిద్ధం చేసినటువంటి ఈ కషాయాలు చక్కగా పనిచేయాలి అంటే మటుకు ఒక పద్ధతి ప్రకారం మనము జాగ్రత్తగా వాటిని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నవి కూడా కొంతకాలం నిల్వంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి 3 నెలలు సుమారుగా లేకపోతే 6 నెలలు కూడా నిల్వంచుకొని వాడుకోగదగ్గటువంటి ఈ కషాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా మొదటి కాడి మనము ఎప్పటి నుంచో వాడుకుంటూ వస్తున్నటువంటి ఈ వేప సంబంధించినవి, వేప పప్పు కానీ వేప గింజ కానీ వేప ఆకులు కానీ, వీటి నుంచి తెచ్చినటువంటి కషాయాలు కానీ రసాలు కానీ మనకి చక్కగా దానిలో ఉన్నటువంటి అజారడిక్టం అనేటువంటి పదార్థము ఈ పురుగుల నియంత్రణకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మటుకు మనం ఖచ్చితంగా కొనసాగించాలి. ఇకపోతే నీమాస్త్రం,
నీమాస్త్రం అనేది గుడ్లు లార్వాల నివారణకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బ్రహ్మాస్త్రం అనేది అన్ని రకాల పురుగుల్ని నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

0: అని మన ఈ ప్రకృతి సాగు చేసేవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఇక సప్తపర్ణి కషాయం అని ముఖ్యంగా రసం పీల్చే పురుగుల నియంత్రణకి ఇది చక్కగా పనిచేస్తుంది. మనకి ఉత్తర కోస్తా జిల్లాలో ఈ ఎల్నినో పరిస్థితుల్లో మనకి బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పప్పుధాన్యాల్లో కానీ కూరగాయల్లో కానీ ఇతర పంటల్లో కానీ వచ్చేటువంటి ఈ తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఇలాంటి వాటి అన్నింటిని కూడా నియంత్రించడానికి దీన్ని చక్కగా ఉపయోగించుకొని మనం మంచి ఫలితాలు పొందొచ్చు. వీటికి సంబంధించినటువంటి సమాచారం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే కనుక మనకి కంప్యూటర్లో ఎక్కడ చూసినా మన చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే దాన్ని తీసి మనకి ఇస్తారు, చక్కగా తయారు చేసుకోవచ్చు. లేదు ఇప్పటికే చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ రైతులను అడిగినా కూడా చక్కగా ఆ విధానాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి చేసే విధానం కాస్త జాగ్రత్తగా చేసుకొని పురుగు తాకిడి రాకముందే మొదలుపెట్టుకొని మనం తరచుగా కనుక చల్లటి వేళల్లో వీటిని పిచికారి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకు ఫలితాలు బాగా ఉంటాయి.
1: ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంలో

0: తెల్లదోమ ఇలాంటి వాటన్నింటిని కూడా నియంత్రించడానికి దీన్ని చక్కగా ఉపయోగించుకొని మనం మంచి ఫలితాలు పొందొచ్చు. వీటికి సంబంధించినటువంటి సమాచారం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే కనుక మనకి కంప్యూటర్లో ఎక్కడ చూసినా మన చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే దాన్ని తీసి మనకి ఇస్తారు, చక్కగా తయారు చేసుకోవచ్చు. లేదు ఇప్పటికే చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ రైతులను అడిగినా కూడా చక్కగా ఆ విధానాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి చేసే విధానం కాస్త జాగ్రత్తగా చేసుకొని పురుగు తాకిడి రాకముందే మొదలుపెట్టుకొని మనం తరచుగా కనుక చల్లటి వేళల్లో వీటిని పిచికారి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకు ఫలితాలు బాగా ఉంటాయి.
1: ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు వాడుక ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు, రేపు అంటే 26-27 తేదీలలో ఉత్తరాంధ్ర యానాం తీరంలో తీరం వెంబడి గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు అనగా 28-29 తేదీలలో ఎలాంటి హెచ్చరికలు లేవు. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రక్తదానం మహాదానం. రక్తదాతలను ప్రోత్సహించండి, రక్తదానం పట్ల అపోహలను వినాడండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ,

0: ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserves soil moisture, improve water use efficiency, restore soil health, and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 1,50,00,000 రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన, నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5,000 మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
2: ఈరోజు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షను, అలాగే బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో

0: ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానః స్వపదాత్ త్యాగపత్రం దత్వా తత్ ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సమర్పితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితె ఏకస్మిన్ సందేశే శ్రీ ప్రధానః అవదత్ యత్ గత 10 దినేషు ఛాత్రాణాం విరోధ ప్రదర్శనానంతరం ఉత్పన్నయా పరిస్థిత్యా సః అత్యంతం వ్యథితః అభవత్. ఏతద్ స్వస్య ప్రతిష్ఠాయాః విషయః నాస్తీతి ఇత్యపి తేన ఉక్తం. అసౌ నవదిల్ల్యాం జంతరమంతరస్థలే విద్యమానాం స్థితిం సమగ్రదేశస్య పరిస్థితిం చావలోక్య నిర్ణయం అకరోత్. శ్రీప్రధానః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః మార్గదర్శనాయ, విశ్వాసాయ, నిరంతరసహయోగాయ చ కృతజ్ఞతామపి ప్రకటితవాన్. అసౌ ఏతదపి ఉక్తవాన్ యత్ రాష్ట్రసేవా తస్య జీవనస్య సర్వోచ్చ ప్రాథమికతా అస్తి, సహైవ జీవనపర్యంతం తస్యై సమర్పితః భవిష్యతీతి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ కేంద్రీయ మంత్రి పరిషదః ధర్మేంద్ర ప్రధానస్య త్యాగపత్రం తత్క్షణ ప్రభావేణ స్వీకృతవతీ. ధర్మేంద్ర ప్రధానస్య త్యాగపత్రానంతరం కేంద్రీయ మంత్రి ప్రహ్లాద్ జోషీ నూతన శిక్షామంత్రి భవిష్యతి. వర్తమానదాయిత్వేన సహ శిక్షామంత్రాలయస్య దాయిత్వం

0: अपि तस्मै समर्पितम्।
1: प्रधानमंत्री जी ने विश्वास रख के इतना बड़ा जिम्मेदारी मेरे ऊपर दिया है, उसको मैं पूरा विनम्रता के साथ और पूरा जिम्मेदारी के साथ मैं निभाऊंगा। प्रधानमंत्री जी को धन्यवाद अर्पित करता हूं एंड आई विल ट्राई टू कम टू हिज एक्सपेक्टेशन इन दिस पर्टिकुलर डिपार्टमेंट एंड आई विल विथ फुल स्ट्रेंथ आई विल ट्राई टू वर्क विथ ऑल ह्यूमिलिटी एंड ऑनेस्ट।
0: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू मोल्दोवा उत्तर मैसेडोनिया रोमानिया देशानां आधिकारिक यात्रां सम्पन्नं कृत्वा अद्य प्रातः नवदिल्लीं प्रत्यागतवती। अस्यां यात्रायां अनेकानि ऐतिहासिक सोपानानि स्थापितानि, तेषु कस्यापि भारतीय राष्ट्रपतेः मोल्दोवा उत्तर मैसेडोनिया देशयोः प्रथमा आधिकारिक यात्रा, सहैव त्रिदशकानन्तरं रोमानिया देशस्य प्रथमा आधिकारिक यात्रा सम्मिलिता अस्ति। समग्र यात्रावधौ राष्ट्रपति पदासीना मुर्मुः विभिन्न देशानां राष्ट्राध्यक्षैः सह प्रतिनिधिमण्डलस्तरीय वार्ताः अकरोत्। व्यापार मञ्चान् सम्बोधितवती तथा भारतीय प्रवासी समुदायस्य सदस्यैः सह संवादमपि अकरोत्। प्रशासनं श्वः लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 20-26 इति प्रस्तुतं करिष्यति। एतत् विधेयकं सोमवासरस्य लोकसभा कार्यसूचौ समाविष्टम्। एतेन सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमः 20-24 इत्येतस्मिन् संशोधनं भविष्यति। केन्द्रीयमन्त्री डॉ जितेन्द्र सिंहः एतत् विधेयकं लोकसभायां प्रस्तोष्यति। उल्लेखनीयमस्ति यत् गतशुक्रवासरे केन्द्रीयमन्त्रिमण्डलेन प्रश्नपत्रस्य गोप्यताभङ्गे परीक्षासु च अनुचितसाधनप्रयोगप्रकरणेषु द्रुतन्यायालयानां स्थापनाय दोषिषु च कठोरतरदण्डविधानं सुनिश्चेतुं प्रारूपविधेयकम् अनुमोदितम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य पूर्वाह्ने 11 स्वीय मन की बात इत्येतस्मिन् कार्यक्रमे देशवासिभिः साकं विचार विनिमयं करिष्यति। मन की बात इति मासिक कार्यक्रमस्य इदं 37-100 संस्करणं भविता। अस्य कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः प्रसारयिष्यते। अयं कार्यक्रमः आकाशवाणी दूरदर्शनं प्रधानमन्त्री कार्यालयः सूचना प्रसारण मन्त्रालयः इत्येतेषां यूट्यूब वाहिनीष्वपि द्रष्टुं शक्यते इति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य सायं 4:30 दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन 26-2000 विकसित वाइब्रेंट विलेज कार्यक्रमस्य सहभागिभिः सह संवादं साधयिष्यति। 20-20 पुरुष क्रिकेट स्पर्धायां भारतेन 30-स्पर्धात्मक श्रृंखलायाः द्वितीय क्रीडायां जिम्बाब्वे दलं 90 धावनांकैः पराजितम् इति वार्ताः।
2: नमस्कार,
3: आकाशवाणी विशाखपट्टण केंद्रम प्रसार विशेषालु। ఈ రోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు 7:15 విజయవాడ కేంద్రం నుండి ఈ మాసపు పాట ప్రసారమవుతుంది। 7:20 ఉదయ సమీరాలు, ఇందులో అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం, సంఘ సంస్కర్త హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు వర్ధంతి, కార్గిల్ విజయ దివసం సందర్భంగా నేటి మాట విశేషాలు, అనంతరం 7:45 లేఖావళి, శ్రోతలు ఉత్తరాలు ఈమెయిల్ వాట్సాప్ ద్వారా పంపించిన కార్యక్రమాలపై వారి స్పందన కార్యక్రమం జవాబు ఈ అంశాలుంటాయి, అనంతరం పుష్పాంజలి। 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది, రచన శ్రీ ఎన్ జగదీష్ విజయవాడ కేంద్రం నుండి। 8:35 విజయవాడ కేంద్రం నుండి అనుసంధాన కర్ణాటక సంగీతం ప్రసారమవుతుంది। 9:35 పాటల పల్లకి, 10:00 విజయవాడ కేంద్రం నుండి వార్తావాహిని, 10:15 పాటల పల్లకి, 10:30 ఆప్కీ మన్ పసంద్ హిందీ సినిమా పాటలు, నిర్వహణ శ్రీమతి

శిఖా శర్మ గారు. 10:55 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ప్రధానమంత్రి గారి హిందీ ప్రసంగం అనంతరం తెలుగులో మనసులో మాట ప్రసారం. 12:10 మధుమంజరి, 12:40 భక్తి సంగీతం. ఇందులో శ్రీ సిహెచ్ రామచంద్రరావు గారు పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వైలెన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమం. ఇందులో శ్రీమతి చిట్టెల్ల లక్ష్మీదీప గారి పెళ్లి సందడి కథానిక ఇతర అంశాలు ఉంటాయి. 2:30 వాతావరణం అనంతరం బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం. బాలభాను విద్యాలయం విద్యార్థులు సమర్పించి కదంబ కార్యక్రమం. 3:00 హైదరాబాద్ కేంద్రం నుంచి నాటిక ప్రసారం అవుతుంది. ఇక 2వ ప్రసారంలో సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:00 సమాచార వాణి వాతావరణం. 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ విశేషాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు. ఇందులో ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ మరియు ఎరువులు వినియోగం అంశంపై నైరా వ్యవసాయ కళాశాల నేల పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం. జానపద గీతం, జీవన వెరువులు ఉపయోగించే విధానాలు అంశంపై శ్రీమతి ఏ బృందాకుమార్ గారు అందించే వ్యవసాయ సమాచారం ఈ అంశాలుంటాయి. 7:45 స్వరమాలిక. 8:00 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం మన్ కీ బాత్ 136వ సంచికపై తెలుగు అనువాదం మనసులోని మాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రసారం చేసే జాతీయ వార్తలు. 8:40 సినిమా పాట. 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదుషి వర్ష అగర్వాల్ గారి సంతుర్వాదం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమే

0: సైన్యాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स है और प्रोटेस्टर्स है उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళన ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార

0: శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ కలగా కృష్ణమోహన్, సంగీతం శ్రీ MRK ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐశ్వేత ప్రసాద్. వినండి మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని.

0: మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాస్పు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐశ్వేత ప్రసాద్, రచన శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ మాస్పు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం, సంఘ సంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాదవేత్త గోపరాజు రామచంద్రరావు వర్ధంతి, కార్గిల్ విజయ దివస్ సందర్భంగా నేటి మాట. లేఖావళి శ్రోతల ఉత్తరాలకు, ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్లకు సమాధానాలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, ఈ అంశాలు ఉంటాయి. మరి అవి వినే ముందుగా
2: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఉదయ సమీరాలలో ముందుగా నేటి మాట విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు అంటే నేడు మడ అడవుల పరిరక్షణ దినోత్సవం. మడ అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 26న యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక దినోత్సవం ద్వారా మడ అడవుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని కాపాడడానికి చర్యలు తీసుకోవడానికి గల అంశాలను పై చర్చిస్తారు. ప్రాముఖ్యత ప్రయోజనాలను పరిశీలిస్తే తీర ప్రాంత రక్షణ, తుఫాన్లు, అలలు, నేలకోత సంబంధిత తీర ప్రాంతంలో వెలువడే ప్రమాదాల నుంచి కాపాడతాయి. జీవన విలువల్లో అనేక రకాలైన వైవిధ్యమైన ఉన్నటువంటి చేపలు, పక్షులు, జంతువులకు ఆవాసాలుగా ఈ మడ అడవులు ఉంటాయి. వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి ఇవి భారీగా కార్బన్ను నిల్వ చేస్తాయి. 2015లో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. మడ అడవులు అంతరించిపోకుండా కాపాడడం, వాటి సుస్థిర నిర్వహణపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఈరోజు యొక్క ప్రత్యేక లక్ష్యం అని చెప్పచ్చు. మడ అడవులను కాపాడుకుంటే తీరం సురక్షితంగా ఉంటుందన్నది ప్రధాన అంశం. ఇక నేటి మాటలో తర్వాతి అంశం, సంఘ సంస్కర్త నాస్తికుడు ఘోర వర్ధంతి నేడు. సంఘ సంస్కర్త, హేతువాది, నాస్తికవాద నేత ఘోరాగా పేరొందిన గోపరాజు రామచంద్రరావు గారు 1902 నవంబర్ 11న ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపురంలో వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన ఘనత ఘోరాగారిదే. 25 ఏళ్ల వయసు వరకు ఆయన ఆస్తికులే. ఆ తర్వాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషి చేశారు. సంఘం ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం పాటుపడ్డారు. ఆ క్రమంలోనే సంఘము, ఆర్థిక సమత అనే పత్రికలు నడిపారు. వర్ణ వ్యవస్థ, అంటరానితనంపై యుద్ధం ప్రకటించారు ఘోర. 1940లో భార్యతో కలిసి ఆగస్టు 10న కృష్ణా జిల్లా ముదుకూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 60 మంది యువకులతో ప్రారంభించారు. ఆ కేంద్రం ప్రారంభంతో ఘోర జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుండి 1944 వరకు ముదుగురు చుట్టుపక్కల అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు నిర్వహించారు. భారత స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటం సందర్భంగా 1947 ఏప్రిల్లో నాస్తిక కేంద్రాన్ని విజయవాడ నుంచి పడమటకు తరలించారు. మహాత్మాగాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్గా అలహాబాద్, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్ర సమరయోధునిగా కాక సాంఘిక, ఆర్థిక సమానత సాధన కోసం, మూఢనమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో ఆ పరిస్థితి నుండి దృష్టి మళ్లించి వయోజన విద్య ద్వారా ఆధునికత వైపు, కుల మత విద్వేషాల నిర్మూలనకు నిరంతరం కృషి చేశారు ఘోర. గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి అస్పృశ్యత నిర్మూలన కోసం పాటుపడ్డారు. సాంఘిక సమానత్వ సాధన కోసం పెద్ద ఎత్తున కృషి చేయడమే కాకుండా నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. సమాజం నుంచి మానవ కేంద్రం వైపు పురోగమించడానికి, మతానంతరం సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో సేవ చేశారు. తన 72 ఏళ్ల వయసులో 1900

75 జూలై 26వ తేదీన విజయవాడలో కన్నుమూశారు ఘోర. ఇక నేటి మాటలో చివరి అంశం కార్గిల్ విజయ దివస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం కార్గిల్లో పాకిస్తాన్ సేనలను మట్టుపెట్టించిన భారత్ సాధించిన విజయమే కార్గిల్ విజయ దివస్. 1999లో లడాక్లోని ఉత్తర కాశ్మీర్ జిల్లా పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలు ఆక్రమించిన స్థానాల నుండి వారిని తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని భారతదేశం ఏటా జూలై 26న కార్గిల్ దివస్ నిర్వహిస్తుంది. ప్రారంభంలో పాకిస్తాన్ సైన్యం యుద్ధంలో తమ ప్రమేయం లేదని ఖండించింది. ఇది కాశ్మీర్ మిలిటెంట్ల వల్ల జరిగిందని పేర్కొంది. అయితే మృతులు వదిలిపెట్టిన పత్రాలు, యుద్ధ ఖైదీల వాంగ్మూలాలు వాటి అంశాలతో పాటు నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పర్వేజ్ ముషరఫ్ల ప్రకటనలు, జనరల్ అఫ్రస్ రసీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ పారామిలిటరీ దళాల ప్రమేయాన్ని సూచించాయి. కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుల గౌరవార్థం ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ దివస్ను నిర్వహిస్తున్నారు. ఈ రోజున భారతదేశం అంతటా, రాజధాని న్యూఢిల్లీతో సహా దేశభక్తితో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాశ్మీర్ వివాదానికి శాంతియుతమైన ద్వైపాక్షిక పరిష్కారాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తూ రెండు దేశాలు ఫిబ్రవరిలో 1990లో లాహోర్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. 1998-99 శీతాకాలంలో పాకిస్తాన్ సాయుధ దళాల్లోని కొన్ని విభాగాలు నియంత్రణ రేఖ భారత ఆవల భూభాగంలోకి పాకిస్తాన్ దళాలు, పారామిలిటరీ దళాలు రహస్యంగా చొచ్చుకొచ్చాయి. ఈ చొరబాటుకు ఆపరేషన్ బద్రి అనే సాంకేతిక నామం పెట్టారు. పాకిస్తాన్ చొరబాటు లక్ష్యం, పాకిస్తాన్ తాలూకా ఉద్దేశం కాశ్మీర్ లడాక్ల మధ్య సంబంధాన్ని తెంచివేయడం, సియాచిన్ గ్లేసర్ నుండి భారత దళాలను వైదొలగేలుగా చేయడం, తద్వారా కాశ్మీర్ వివాదంపై ఒక పరిష్కారం కోసం చర్చలు జరపడానికి భారతదేశాన్ని బలవంతం చేయడం, ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్త వస్తే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా చూపిస్తూ వేగవంతమైన పరిష్కారాన్ని పొందడంలో సహాయపడుతుందని పాకిస్తాన్ కుట్ర చేసింది, చురుకైన పాత్ర పోషించింది. తద్వారా భారత రాష్ట్రమైన కాశ్మీర్లో దశాబ్దాలుగా పోరాడుతున్న తిరుగుబాటుదారుల మనోధైర్యాన్ని కూడా పెంచుకోవాలని లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్. ప్రారంభంలో చొరబాటు యొక్క స్వభావం పరిధి గుర్తించి పెద్దగా తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో భారతీయ సైనికులు చొరబాటుదారులు జిహాదీలు అని భావించి కొద్ది రోజుల్లోనే వారిని తరిమివేస్తామని ప్రకటించారు. తరువాత నియంత్రణ రేఖ వెంబడి ఇతర చోట్ల కూడా చొరబాటుదారులని భారత సైన్యం కనుగొంది. చొరబాటుదారులు ఉపయోగించిన వ్యూహాలలో తేడా ఉండడం వల్ల దాడి ప్రణాళిక చాలా పెద్ద ఎత్తున ఉందని భారత సైన్యం గ్రహించింది. చొరబాటుదారులు స్వాధీనం చేసుకున్న మొత్తం ప్రాంతం సాధారణంగా 130 నుంచి 200 కిలోమీటర్ల మధ్య ఉంటుందని గుర్తించింది. భారత ప్రభుత్వం సైనికులను ఆపరేషన్ విజయ్తో పంపించింది. జూలై 26, 1999న పాకిస్తాన్ సైన్యాన్ని వారు ఆక్రమించిన స్థానాలను స్వాధీనం చేసుకుని తరిమి కొట్టింది. యుద్ధం అధికారికంగా ముగిసింది. దీన్ని కార్గిల్ దివస్గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ యుద్ధంలో భారత దళాలకు చెందిన 527 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధం భారత ప్రజలలో స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు.

బోర్డర్ చిత్రం నుండి శంకర్ మహదేవన్, సోనాలి రాథోడ్ బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం జావేద్ అఖ్తర్, సంగీతం అను మల్లిక్. నేటి మాట విశేషాలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక సినిమా పాట.

0: కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు. సాహిత్యం సీనారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు. ఈరోజు 11 గంటలకు భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసారమవుతుంది ఢిల్లీ నుండి. ప్రధానమంత్రి గారి హిందీ ప్రసంగం అనంతరం తెలుగులో మనసులోని మాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయ సమ్మర్యలలో తరువాతి అంశం లేఖావళి. శ్రోతలు ఉత్తరాలు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపించినటువంటి సందేశాలకు, వివరాలకు సమాధానాలు. ఈ లేఖావళిలో నాతో పాటు రూప కూడా ఉన్నారు. రూప,
1: ఎస్ సార్, నమస్తే సార్.
0: నమస్తే. ఈరోజు మనం లేఖావళికి సిద్ధంగా ఉన్నాం. అయితే శ్రోతల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తుంటే మనకి సమయం సరిపోదా అని అనిపిస్తుంది.
1: నిజంగానే సార్, వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఎంత బాగా వింటున్నారు అనేది ఈ లేఖల ద్వారా తెలుస్తుంది
0: మనకి. ఇక్కడి నుంచే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా లేఖలు రాస్తున్నారు,
1: వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు.
0: ఇప్పుడు మనకి ఈమెయిల్ ద్వారా ఒకసారి చెప్దాము. ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు కాబట్టి ఏఐఆర్
1: pcvsp@gmail.com.
0: అంది ద్వారా, అది కూడా వాట్సాప్ కూడా ఉంది కదా, ఆ నెంబర్ ఏమైనా చెప్తావా?
1: ఎస్, 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క సందేశాన్ని పంపించచ్చు.
0: సాంప్రదాయబద్ధంగా మనకి చాలా కాలం నుంచి ఉత్తరాల ద్వారా వస్తున్నాయి కదా, అడ్రస్ కూడా మరొకసారి కొత్త శ్రోతల కోసం తెలియజే.
1: కేర్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 53003. ఈ నెంబర్కి లేఖావళి ద్వారా చాలా వరకు మనకి మెసేజెస్ తర్వాత ఇలా పంపించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఫస్ట్ ఈరోజు ఎవరు ఫస్ట్ లెటర్ పంపించారు?
0: ఒకసారి నాతోనే మొదలెడదాం అయితే. అంటే నాతో మొదలు అంటే నేను వచ్చింది ఉత్తరాన్ని చదువుతున్నాను. 19వ తేదీన ఆదివారం ప్రసారమైన ధన్వస్ మీ నాటకంలో కొడుకుల పాత్రలు మరి క్రూరంగా ఉండడం, చివరిలో సుఖాంతం కూడా సంతృప్తిగా లేకపోవడం వల్ల ఆనందించలేకపోయామని జి సూర్యనారాయణ గారు మధురవాడ నుంచి రాస్తున్నారు. మరి ఇదే
1: ధన్యోస్మి,
0: ధన్యోస్మి గురించి మరొకటి వచ్చింది. లేఖావళికి నమస్కారం అంటూ గాజువాక నుండి దొద్దిపూటి త్రినాథ స్వామి గారు రాశారు. అవి ఏమంటారంటే, 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమైన ధన్యోస్మి నాటకం

0: చాలా చాలా బాగుంది, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది, సంభాషణలు అద్భుతంగా రాశారు. రచయిత స్నిగ్ధ గారు తల్లిదండ్రుల పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తించడానికి కళ్ళకు కట్టినట్లు చూపించారు. నటీనటులందరూ పాత్రోచితంగా నటించారు. నాటికి నిర్వహించిన శ్రీ దిలీప్ కుమార్ రెడ్డి గారికి ఆకాశవాణికి ధన్యవాదాలంటూ చెప్తున్నారు.
1: ఎస్, మరి మన లేఖావళి కార్యక్రమంలో తర్వాత మనకి పంపిస్తున్నారు. 17వ తారీఖు శుక్రవారం 1:30 మహిళావాణి కార్యక్రమంలో ప్రసారం చేసిన ఆషాఢమాస విశిష్టత గురించి వివరణ తమ సంభాషణ ద్వారా ఎంతో చక్కగా వివరించారు శ్రీదేవి గారు, మానస గారు అంటూ. అలాగే మన పెద్దలు ప్రతి పండుగ పాటించవలసిన ఆచారాలు, వ్యవహారాలు, ఆరోగ్యంతో, సాంప్రదాయంతో ఎంతో ముడిపడి ఉన్న, ఎలా ముడిపడి ఉన్నాయో చక్కగా వివరించారు. మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాల గురించి, వాటి వెనుకున్న గూఢార్థాలు, ఆధ్యాత్మిక చింతన, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి బ్రహ్మరాంబ, లాసెన్స్ బై కాలనీ నుంచి మనకి పంపించారు.
0: అదే పేరూరి వారు చాలా వరకు పంపిస్తున్నారు, అది వాట్సాప్లో కూడా పంపించారు. ఆయన 23వ తేదీ గురువారం నాడు 7:15 ఉదయ సమ్మేళాల కార్యక్రమం వినిపించారు. తిరిగి వచ్చిన సంస్కారం నాటికి ఎంతో బాగుంది. అందులో పాత్రలు, పాత్రదారులు చాలా చక్కగా, వారి యొక్క నటన అద్భుతంగా ఉందంటూ ఆయన అభినందిస్తూ రాశారు. అలా అదేవిధంగా ఆయన కొన్ని సంభాషణలు కూడా ఇందులో పొందుపరుస్తూ దాని గురించి రాశారు. రచయితకు, సమన్వయకర్తకు, అందులో ఉన్న నటీనటులకు అందరికి కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లవారిన తర్వాత కాలకృత్యాల అనంతరం కాఫీ తాగుతూ చక్కటి సంభాషణలతో కూడినటువంటి నాటికి వినడం ఎంతో ఆహ్లాదంగా ఉన్నట్టు ఆ పేరూరు వెంకట సోమశేఖర్ గారు, బ్రహ్మరామ గారు లాసెన్స్ బ్యాంక్ నుంచి.
1: సేమ్ అతనే 24వ తారీఖు జూలై 24 శుక్రవారం నాడు 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన సర్ ఆర్థర్ కాటన్ గుర్రం జాషువా గారి వర్ధంతుల సందర్భంగా వారి జీవిత విశేషాలను, వారి సేవలను మనసులకు హత్తుకు పోయేలా చెప్పారు అని అంటున్నారు. అలాగే కవితలు, పద్యాలు చదువుతూ ఘంటసాల గారి పద్యగానంతో అలరించి ఉదయ సమీరాల్లో మహనీయుల చరిత్ర, విజ్ఞాన పవనాల పలుకులు వివరిస్తూ వినిపిస్తూ మా మనసులను ఆహ్లాదపరిచిన శర్మగారికి ధన్యవాదాలు అని. అలాగే ఆరోగ్య మహాభాగ్యం శీర్షికన కాలే వ్యాధులు, హెపటైటిస్ ఏబిసి రకాల గురించి, ఇంకా చాలా క్రానిక్ హెపటైటిస్, తర్వాత జాండీస్ మొదలైన వ్యాధుల లక్షణాల గురించి, చికిత్సల గురించి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ గారి ప్రసంగ వ్యాసం ఎంతో బాగుంది. లివర్ క్యాన్సర్ గురించి, ఇంకా వివిధ రకాల వ్యాధుల గురించి ఎంతో విపులంగా తెలియజేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ గురించి మంచి అవగాహన కల్పించారు. డాక్టర్ గారికి అభివాదములు అంటూ పేరూరి వెంకట సోమశేఖర్ గారు, పేరూరి బ్రహ్మరాంబ, లాసెన్స్ బై కాలనీ నుంచి మనకి పంపించారు.
0: చాలా సంతోషం. అయితే విధంగా రూప అక్కిపాలెం నుండి సాండిలే గారు ఇలా రాశారు. అంటే ఇప్పుడు మేము జానపదం అంటే పౌరాణిక పైన ఉన్నా కదా, జానపద రంజంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మన అంతర్జాతీయ యొక్క ప్రత్యేక సాంస్కృతిక కళలు మనకు ఎంతో గర్వకారణము అంటూ మంగళవారం మధ్యాహ్నం రంగస్థలిలో చాలా బాగుంది, అదే రోజు రాత్రి శ్రీమతి జయంతి సావిత్రి గారిచే హరికథ భక్తి మరియు సంగీతయుక్తంగా చాలా ఆకట్టుకుంది అంటూ రాశారు. తిరిగి గురువారం నాడు జానపద రంజనలో బుర్రకథ కూడా ఎప్పట్లానే చాలా బాగుంది, కథతో పాటు ఆ గంభీరము, మధ్యలో బృందం యొక్క హాస్యము, హాస్య స్పందన మనోరంజకంగా ఉన్నాయంటూ అని రాశారు. 25వ తేదీన ప్రతిపక్షం ఆత్రంగా అది ప్రతి 15 రోజులకు వచ్చేటువంటి కమనవీజం శ్రీ రాంపట్ల నరసింహ శర్మ గారి యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారి విశిష్ట శైలి, అదేవిధంగా గలం, రాగం, భావం, ఇంకా పద్య పూర్ణంలో శ్రోతలకు చాలా ఆనందం కలిగిస్తుంది. మరి ఆయనకు మా యొక్క అభినందనలు అంటూ ఆయన చాలా గొప్పగా రాశారు. మన సాంస్కృతిక కళావైభవాన్ని, వైవిధ్యాన్ని శ్రోతలకు అవగతం చేస్తున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సాండీ లేఖలు రాశారు.
1: మీకు కూడా ధన్యవాదాలు సార్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ అలాగే ఎవరికి ఏ అవార్డులు వచ్చాయి అన్నది మనం చదివి గుర్తుపెట్టుకోవడం కష్టం, అలాంటిది మనకి లేఖ ద్వారా పంపించారు.

0: సో ఎవరు అంటే ఆకాశవాణిలో ప్రసారమైన డాక్టర్ బండి సత్యనారాయణ గారి సృష్టించిన దృష్టి సాహితీ వ్యాస సంపుటిపై డాక్టర్ కేజీ వేణుగారి సమీక్ష చాలా చాలా బాగుంది అని, అలాగే ఈ పుస్తకం అంటే ఆ పుస్తకంతో పాటు కొందరి మహానుభావుల గురించి వ్యాసకొత్త చాలా చక్కగా వివరించారు. ఎగ్జాంపుల్ అజంతా, అల్లూరి, సినారే, దాశరథి, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బోయి భీమన్న, వీరులుగా తీర్చిదిద్దాలని, ఇవన్నీ కూడా ఈ నైరాస్యం గురించి ఎక్కువగా ఉంటాయి. అద్దేపల్లి, పతనమైపోతున్న మానవత విలువలు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ దేవిప్రియ గారి గురించి, సో ఇలా మహనీయుల అద్భుత సాహితీ ధారలను అసాధారణ రీతిలో తీర్చిదిద్దిన డాక్టర్ బండి సత్యనారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు అంటూ, అలాగే ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ ర్యాలీ నుంచి గట్టి బ్రహ్మాజీ గారు మనకి పంపించారు. గట్టి బ్రహ్మాజీ దేవకి గారు మహారాష్ట్ర నుంచి.
1: చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు ముందే మనం అనుకున్నాం లేఖలు ఎక్కువగా వచ్చే వాట్సాప్లోని, అదేవిధంగా మెయిల్ ద్వారాను మనకున్న సమయం సరిపోతుందో లేదన్నది కూడా సందేహమే. అయినప్పటికీ మనం ప్రయత్నం చేద్దాం. మరో శ్రోత ఇలా రాస్తున్నారు, శృంగవరపుకోట నుండి సీరపు శ్రీనివాసరావు గారు. ఆకాశవాణి విశాఖపట్నం సంచాలకుల వారికి నమస్కారం. నేను కవితలు, చిట్టి కథ మీకు వాట్సాప్ నెంబరుకు టైప్ చేసి పంపిస్తే పరిశీలిస్తారా, లేక మీకు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్లో మాత్రమే పంపాలా, సలహా ఇవ్వగలరు అంటూ ఆయన రాశారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మీరు ప్రసారం చేస్తున్న చాలా బాగున్నాయి, ఎంతో ఉపయోగపడుతున్నాయి, మీకు ధన్యవాదాలు. మధుమేహం, అదేవిధంగా మధుమేహానికి సంబంధించి ఏటి తినాలి, ఏటి తినకూడదు, ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి, ఆరోగ్యపరమైన అంశాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు. పొలం పనులు, పల్లెసీమలు, ఉదయ సమేరాల కార్యక్రమం, చింతన, ఇవన్నీ కూడా బాగుంటున్నాయి, ఆకాశవాణికి ధన్యవాదాలు, అభినందనలు అంటూ ఆయన రాశారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సంచాలకుల వారు ఇలా తెలియజేస్తున్నారు, శ్రీనివాసరావు గారు మీరు ఎలాంటి కవితలు లేదా చిట్టి కథలు ఏదైనా పంపించవచ్చు, అయితే అవి ప్రసార యోగ్యంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు లేఖ ద్వారా మాకు పంపించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అయితే అవి పంపించిన తర్వాత మీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీ యొక్క కన్సర్న్ తీసుకున్న తర్వాత అవి ఆమోదయోగం, ప్రసార యోగం అన్నీ పూర్తయిన అనంతరం వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది. నిరభ్యంతరంగా మీరు మీ యొక్క రచనలు పంపించవచ్చని సంచాలకుల వారు తెలియజేస్తున్నారు.
0: నెక్స్ట్ మెసేజ్ మనకి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు పంపిస్తున్నారు. ఈ నెల 24న రాంబట్ల నరసింహశర్మ గారి కాటన్ దొర గారి గురించి మంచి విశ్లేషణ చేశారు. ఆయన గోదావరి చేసిన కృషి చాలా పవిత్రమైంది, వారికి మా జోహార్లు, రాంబట్ల వారికి ధన్యవాదాలు అని. అలాగే 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమైన ధన్యోస్మి నాటకం చాలా బాగుంది, రచయితకు, నిర్వాహకులకు, పర్యవేక్షణ చేసిన వారికి, పాత్రధారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మాచవరం రాయవరం నుంచి మనకి మెసేజ్ చేశారు.
1: చాలా సంతోషం. అయితే మనకి ఎప్పటిలాగనే సత్యవాడ సోదరి మనలు లేఖ రాశారు, వారు చాలా నిశ్చితంగా పరిశీలించి రాస్తుంటారు కాబట్టి 12వ తేదీ ఆదివారం ప్రసారం ఉండేటువంటి 11 గంటలకు దివంగత మధుర గాయని ఎస్ జానకి గారి గురించి రాంబట్ల గారు ఎంతో చక్కగా వివరించారు. ఆమె జీవిత విశేషాలు, బాయుక్తమైనటువంటి మాధుర్యము, ఇలాంటి అంశంతో ఆయన చాలా చక్కగా అందించారు. ఆ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ రాంబట్ల వారిని అభినందిస్తూ పంపించారు. అదేవిధంగా జానకి గారు ఒక సన్నాయిని మింగేశారా అని ఆయన వర్ణించడం చూస్తుంటే చాలా గొప్పగా ఉంది అంటూ చాలా గొప్పగా విషయాల్ని చెప్పారు, ఎన్నెన్నో విషయాలు ప్రస్తావించారు. గుర్తు చేసినటువంటి దిగవంత జానకి గారికి, మహత్తరమైనటువంటి నివాళి అర్పించిన శర్మగారికి, ఆకాశవాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ చెప్తూనే మరొక లేఖ కూడా రాశారు సతివాడ సోదరి మనుడు. అది ఏంటంటే, లేఖవల్లి నిర్వాహకులకు సత్యవాడి సోదరి మనులు నమస్కారము. 16వ తేదీన అంటే 2వ ట్రాన్స్మిషన్ కంటిన్యూషన్లో 11 గంటలకు ప్రసారం అయినటువంటి వ్యాఖ్యాన

0: సహిత చిత్రగీతికలు శర్మగారు అందించారు. తనదైన శైలిలో వాటిని అందించడం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా రథయాత్రకు సంబంధించి రథాలు కదులుతున్నాయి, రథం యొక్క పరిస్థితి, దానికి సంబంధించినటువంటి పాటలు, రామాయణం గురించి ప్రస్తావించడం, ఇలాంటి చాలా చక్కటి విషయాలను రాంభట్ల వారు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందించిన రాంభట్ల వారికి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఆకాశవాణికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సత్యవాడ సోదరి.
1: మరొక లేఖ మనకి మునగపాక్ నుంచి అడారి నాగేశ్వరరావు గారు. 21/7/2026 మంగళవారం ఉదయం ప్రసారం చేసిన చింతన కార్యక్రమంలో నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత గురించి విన్నాం. కానీ నోట్లో నాలుక మంచిదైతే సమాజంలో గౌరవం పెరుగుతుందని చక్కగా వివరించిన శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి ప్రచారం చేసిన మీకు ధన్యవాదాలు అని, అలాగే ఉదయ సమీరాల్లో సముద్రాల రాఘవాచార్య గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు చాలా నచ్చాయి, సముద్రాల వారి కలం నుంచి జాలువారిన చలన చిత్రాల్లోని సంభాషణలు రాంభట్ల నరసింహ శర్మ గారు తన గంభీర స్వరంతో వినిపించి ఆనందింపజేశారు అని. సో అందరికీ కూడా మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి గారికి, రాంభట్ల నరసింహ శర్మ గారికి, అలాగే వ్యాఖ్యాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ వెన్నుదండ్ల గోపాలకృష్ణమూర్తి గారు గుంటూరు నుంచి మనకి.
0: ఇంకేమైనా ఉన్నాయంటే చూడు, ఎందుకంటే మనకు కూడా టైం అయిపోతుంది, చాలా ఉన్నాయి ఇంకా. మనం
1: ఎక్కువ మంది ఉదయ సమీరాల్లో ప్రోగ్రామ్ గురించి, నెక్స్ట్ ప్రసారం చేసిన ఉదయ సమీరాల గురించి మనకు మాట్లాడుతున్నారు. ఐశ్వర్య సంపద కథానిక చాలా బాగుంది, రచయిత భారతి గారు చాలా బాగా మలిచారు, భారతి గారికి ప్రసారం చేసిన ఆకాశవాణికి అభినందనలు. అదే ఉదయ సమీరాలు ప్రోగ్రాంలో నమ్మడానికి ఎంతో బాగుంది పాటలు, అండ్ పాటలు కూడా తను మనకి పంపించారు. సో
0: వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా సమయం కూడా మనకు అయిపోతుంది కాబట్టి శ్రోతలు ఇదే స్పందనతో, ఇదే యొక్క ఉత్సాహంతో మాకు ప్రతి వారం లేఖలు, వాట్సాప్, అదేవిధంగా మెయిల్ ద్వారా పంపిస్తారని మనం కోరుకుంటూ శ్రోతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న రూప. మరి ఇంతటితో ఈనాటి లేఖవాలి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి.
2: ఘర్ ఖర్చ్ కే పైసే దో హస్బెండ్ జీ,
3: ఈ రాషన్ కే 15,000, సబ్జియో కే 2,000,
2: ఔర్ లైట్ బిల్ కే
3: అబ్ 0 రూపే కేసే దూ.
2: ఓహో, భూలి గయి థీ, అబ్ తో సోలర్ ప్యానల్ లగ్ గయే హై నా, తో జో 4,000 బచే హై ఉస్సే షాపింగ్ హో జాయే.
4: పక్కా. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
5: हर घर सूर्य घर.
6: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी, कभी भी, 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
7: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. सरकार के साथ सहमति के बाद कॉकरोच जनता पार्टी ने अपना आंदोलन वापस लिया. धर्मेंद्र प्रधान के इस्तीफे के बाद केंद्रीय मंत्री प्रहलाद जोशी नए शिक्षा मंत्री नियुक्त. सरकार का लोकसभा में लोक परीक्षा अनुचित साधनों की रोकथाम संशोधन विधेयक पेश करेगी. प्रधानमंत्री नरेंद्र मोदी आज 11 बजे मन की बात कार्यक्रम में अपने विचार साझा करेंगे. 1999 के करगिल युद्ध के योद्धाओं के सम्मान में आज करगिल विजय दिवस मनाया जा रहा है. अनाहत सिंह ने विश्व जूनियर स्क्वैश चैंपियनशिप में महिला सिंगल्स का खिताब जीतकर इतिहास रचा. प्रतियोगिता जीतने वाली पहली भारतीय खिलाड़ी बनी. और भारतीय सब जूनियर पुरुष टीम ने FIH यूथ हॉकी 5 एशियाई चैंपियनशिप में पाकिस्तान को हराकर स्वर्ण पदक जीता. वहीं महिला टीम ने रजत पदक हासिल किया. और अब समाचार विस्तार से. सरकार के साथ सहमति बनने के बाद कॉकरोच जनता पार्टी CJP ने अपना आंदोलन वापस ले लिया है. नई दिल्ली में कल केंद्रीय मंत्री JP नड्डा और डॉ जितेंद्र सिंह ने CJP प्रतिनिधि मंडल के साथ तीसरे दौर की वार्ता की. बैठक में परीक्षा व्यवस्था में सुधार और पेपर लीक रोकने के उपायों पर विस्तार से चर्चा हुई. केंद्रीय मंत्री JP नड्डा ने कहा कि प्रदर्शनकारियों के विरुद्ध कोई कार्रवाई नहीं की जाएगी.
8: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा।

0: Pakistan is the top news in most dailies. Pradhan steps down, Gen Z steps up, headlines Hindustan Times. With the withdrawal of the protest by CJP, all 18 Delhi metro stations in Delhi, which had remained shut due to security reasons, have reopened, reports the Asian Age. To curb unfair practices in examinations, the centre is tabling its amended bill in the Lok Sabha tomorrow, which proposes 2-month deadline for a probe, writes the Tribune. A day after the US announced permanent tariffs on imports from 60 trading partners, the centre said that about 45% of India's exports to US remain outside the purview of the new 10% tariff, reports The Hindu. A US federal appeals court has rejected President Trump's bid to revive the H-1B visa fee of $100,000 for highly skilled foreign workers, reports Hindustan Times. Flood situation in Assam remained grim even as water level has started receding, reports The Pioneer. India's ancient Buddhist site of Sarnath has been inscribed on the UNESCO World Heritage List after a 28-year wait, reports The Statesman. The Times of India has quoted an international study that reveals that over half of world's migratory bird species are on a decline. And finally, in a significant technological step forward for the tea plantation sector and in a first, a tea company in Munnar is using drone-based transport to move freshly harvested green leaves to weighing centres and processing factories in Kerala, writes The Hindu. And with that, it's back to you, Sunil.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. CJP withdraws agitation after government accepts its demands. Union Minister Prahlad Joshi appointed as Education Minister following resignation of Dharmendra Pradhan. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha tomorrow. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program at 11 this morning. Kargil Vijay Diwas being observed today to honour bravery of Indian soldiers who sacrificed their lives during 1999 Kargil War. Anahat Singh creates history by becoming first Indian to win girls singles final of World Junior Squash Championships. And Indian sub-junior men's team beat Pakistan 3-1 to clinch gold at FIH Youth Hockey 5S Asian Championships. Women's team bags silver medal. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani se pesh hai khabarnama.
3: Prakatinchina karyakramam ventane vintaru. Akashwani. జిల్లా సమాచార లేఖ.
4: మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్న కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మన దేశంలోని టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళీ హస్తకళల శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఏపీలో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నామని, అందుకోసం కేంద్రం సహకరిస్తుందని వెల్లడించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ రాష్ట్రస్థాయి సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సదస్సుకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గర్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కెవీ రాజు, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. P4 విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించే ప్రయత్నం నిరంతరాయంగా ప్రభుత్వం

వ్యక్తం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత, సాంకేతికతను అందుపుచ్చుకోవాలన్నారు అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాలను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి మరింత ఉత్సాహంతో భావితరానికి అవసరమైన శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది విద్యార్థిని విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అన్న బోర్డులు పెట్టడం ఇదే ప్రథమం అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన మెరుగైందని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు. తిరుపతిలోని జూ పార్కును కమిటీ సందర్శించింది. ఇప్పటికే జంతు ప్రదర్శనశాల ఆదాయం సుమారుగా 10 కోట్ల రూపాయలు వస్తోందని, జంతు ప్రదర్శనశాలకు అదనంగా 8 కోట్ల రూపాయల అవసరం ఉందన్నారు. టీటీడీ 3 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, మరో 3 కోట్లు సీఎస్ఆర్ ఫండ్ నుంచి సమకూరుస్తున్నామన్నారు. మరో 2 కోట్లు ఎంపీ నిధుల ద్వారా భర్తీ చేయాలని కోరుతామన్నారు. కొత్త జంతువులను జూకి తీసుకొస్తామని, వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రతిపాదన చేస్తామన్నారు. వీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎన్ జగదీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎం వరదరాజులు మరియు బృందం వారి క్లారినేట్ వాద్యం వింటారు. శ్రీ పోలి వెంకట సుబ్బయ్య ప్రత్యేక డోలు. ముందుగా వినండి బ్రోవ భారమ బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

తరువాత వినండి. సరస్వతి నమోస్తుతే. సరస్వతి రాగం, రూపకతాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.

ఇప్పుడు వినండి. ఎంత నేర్చినా ఎంత చూసినా శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

శ్రీ పోలి వెంకట సుబ్బయ్య ప్రత్యేక డోలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సదా పాలయ మాం మోహనరాగం ఆదితాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనా.

కార్యక్రమంలో చివరిగా వినండి మానస సంచరరే శ్యామరాగం ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎం వరదరాజులు బృందం క్లారినేట్ వాద్యం విన్నారు. శ్రీ పోలి వెంకట

సుబ్బయ్య ప్రత్యేక డోలు. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో పది గంటల 10:55 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244 2727288. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను విని వెంటనే వినవచ్చు. మరి పాట వినే ముందుగా
1: మధ్యాహ్నం చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ ద్వారా నచ్చిన పాటను కోరి వెంటనే వినేటువంటి కార్యక్రమం, శ్రోతను పలకరిద్దాం.

0: హలో
1: హలో సార్.
0: హలో నమస్తే అండి. పాటల పల్లకి
1: నమస్తే సార్, కడప నుండి ఓవులుడిని సార్.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: మనసుల్లో దేవుడు చిత్రంలో ఏ రేఖ శశి రేఖ అనే సార్.
0: ఆ పాట వింటారా? ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: వింటాను సార్. బాయ్ సార్.
0: నమస్కారం అండి.
2: ఏ రేఖ ఓ శశి రేఖ కోపమా తాపమా

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే.
0: నమస్కారం అండి.
1: నా పేరు మాణిక్యాలరావు. మరి కాకినాడ జిల్లా దుర్గాడ సార్.
0: మాణిక్యాలరావు గారు చెప్పండి.
1: నాకు లక్ష్మీ కళ్యాణ్ సినిమాలోని రా వెన్నెల ద్వారా అనే సాంగ్ చేయండి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: డబ్ల్యూ డబ్ల్యూ టూ అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది, చూడండి ఒకసారి.
0: అలాగే తప్పకుండా.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే సార్, ఇలాంటి వెంకట సుబ్బారావు సార్.
0: వెంకట సుబ్బారావు గారు, ఏ సినిమాలో ఏ పాట కావాలి?
1: బద్రీనాథ్ సినిమా నుంచి పాట ఇవ్వండి సార్.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట ఈ ప్రకటనల అనంతరం వినండి.
1: ఓకే సార్, ఏదో పాట ఇవ్వండి.
0: తప్పకుండా అండి. శ్రోతలు పాటల పలకి వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబర్ 2727288. విశాఖేతర్లు 0891 కోడ్ ముందుగా డైల్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన పాటను విన వెంటనే వినేటువంటి ఈ కార్యక్రమానికి మీరు పాల్గొని నచ్చిన పాటను వినవచ్చు. 10 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు పాటల పల్లకి కొనసాగుతుంది. 10 గంటలకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సనప గ్రామం సార్, పుల్లన్నా సార్, అనంతపురం జిల్లా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఏ సినిమాలో పాట విన్నాను?
1: చిత్రంలో పాట వినిపించాలి సార్.

0: అందులో ఏ పాట వేణు?
1: అనురాగ రాశి ఊర్వశి అనే పాట ఉందే సార్.
0: మీరు కోరిన ఆ పాట లేదు, ఆ చిత్రం చేసిన పాట వేనా?
1: సరే వినిపించండి సార్. ఓకే సార్,
0: తప్పకుండా.

0: సర్వాయి పాపడు, ఓ సర్వాయి పాపడు, సర్వాయి పాపడు చరిత్రలో నా సాకి లేనివాడు.
1: అయితే అమ్మాయి, సర్వాయి పాపడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేస్తున్నాడు అని
2: మనవాడు చెప్తాడు. విను
1: ఎలా నాయనా.

0: నెల్లూరు హనుమంతు చెల్లెలు.
1: అడి
0: 16 ఏళ్ల బాలకుమారి చిలక పాప. పాపడిపోయి మరలుగొని హారతిచ్చి
1: ఏమంటుందమ్మా?

0: ఇంతలోనే ఇద్దరు ముంచుకురాగా
1: చిలక పాప ఎదురై పెళ్ళాడి వెళ్ళమంది. తిరిగి వచ్చి పెళ్ళాడతానని బాస్ చేశాడు పాపడు.
2: ఆ తర్వాత ఏం జరిగిందయ్యా?
3: ఢిల్లీ సైన్యోటు పాటు మూకల వెల్లో పొంగిందా, అలకల్లోలము హాలాహలమై అలిలో క్రమ్మిందా, ఫిరంగి గుండ్రకు తెలుగు వీరులు నేల

0: అని శాపం పెట్టింది. ఇప్పటికి 7 తరాలైంది. ఆ ఆది పాప కుటుంబంలో తరానికి ఒక ఆడపడుచు పాపన్న కోసం ఎదురు చూస్తున్నది. కాబట్టి
1: మాట తప్పని మగవాడా.
2: పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు పాటల పల్లకి 10:15 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
3: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
4: నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. లీక్కు బాధ్యులైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడటం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రివర్గంలో చర్చించిన అనంతరం పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి వెల్లడించారు.
5: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
3: ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటు హౌసు ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం పాత్రికలతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.
4: దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షాపత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
3: ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఋతుపవనాల ద్వారా వ్యవసాయ రంగానికి ఎలా మేలు జరుగుతుందో అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశ యువతలో అపారమైన సామర్థ్యం, ఉన్నత ఆకాంక్షలు ఉన్నాయని, అవే వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రగతికి తోడ్పడే ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,
6: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై. और दोनों को प्रोडक्टिव होते हैं.

0: तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है। साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो, भारत के लिए गर्व के पल रहे हैं।
1: బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు చండీగఢ్లో నిర్వహించారు. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందరికీ నాణ్యమైన వైద్య సేవల అందుబాటు వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకునేందుకు బ్రిక్స్ దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ ఆరోగ్య సేవలు, అందుబాటు ధరల్లో మందుల లభ్యత, సాంప్రదాయ వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యశలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి కార్యాచరణకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
2: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పిఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రతినిధి బృందంతో శుక్రవారం సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఠాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన్ పథకాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. అలాగే కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
3: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీకండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరికే సే సోచనా.
2: విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTL లో 2030 తర్వాత నావికాదళ స్టెల్త్ సాంకేతికత అంశంపై సోమ మంగళవారాల్లో 2 రోజుల మేధోమథన కార్యశాల నిర్వహించారు. కార్యశాలను DRDO నావల్ సిస్టమ్స్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ RVH ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ సుజిత్ బక్షి, NSTL డైరెక్టర్ అబ్రహం వర్గీస్, DRDO, భారత నావికాదళం, రక్షణ నౌకా నిర్మాణ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనగా 125 మందికి పైగా శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. రాడార్ గుర్తింపు తగ్గింపు, ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ నియంత్రణ, శబ్దరహిత సాంకేతికత, మల్టీస్పెక్ట్రల్ స్టెల్త్ వంటి భవిష్యత్ రక్షణ సాంకేతిక అంశాలపై కార్యశాలలో విస్తృతంగా చర్చలు జరిగాయి.
1: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసనల అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం కూడా గందరగోళం నెలకొంది. దీంతో లోక్సభ, రాజ్యసభలను సోమవారం వరకు వాయిదా వేశారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగటంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శూన్యగంటను చేపట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార

0: ప్రతిపక్ష సభ్యుల మధ్య నిరసనలు కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభను కూడా సోమవారం వరకు వాయిదా వేశారు.
1: భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన రెండవ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాన్ను కర్ణాటకలోని కార్వార్లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భరత దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత యాంటీ సబ్మరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మరైన్ వాటర్ క్రాఫ్ట్లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు.
0: విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం డీల్ చేయడంలో ఫర్మ్గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్గా వేశారు.
1: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మంగళవారం ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మై వేవ్స్ వేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకత, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, స్థానిక కళలు, జీవన విధానం, ప్రేరణాత్మక కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివిగల వీడియోలను రూపొందించి పంపాలని మంత్రిత్వ శాఖ కంటెంట్ క్రియేటర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భారత వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
1: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సోమవారం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్ మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు.
0: భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో మంగళవారం అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం

0: வை பாலகிருஷ்ணா, எம் கல்பனா. சமர்ப்பணா, பிராந்திய வார்த்தா விபாகம், ஆகாசவாணி, விஜயவாட கேந்திரம்.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన చిన్ని చరణ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా మీకు నచ్చిన పాటను వినవచ్చు. 2727244 లేదంటే 2727288 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు. మరి ఈనాటి శ్రోత ఎవరు పలకరిద్దాం. హలో.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
3: సార్, సుజాత నుంచి ప్రకాశ్రావు మాట్లాడుతున్నానండి.
2: ప్రకాశ్రావు గారు ఏ సినిమాలో ఏ పాట వింటారు?
3: సార్, నాకు రంగేలిరాజు గారి సినిమా నుంచి విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా పాట కావాలండి.
2: వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ రెడ్డి గారు, అనంతపురం.
1: అవును సార్.
0: ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మురళీకృష్ణ.
0: ఏ పాట?
1: ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే కోరుకున్నా.
0: వినండి.
1: ఓకే సార్.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాడి నుంచి మాట్లాడుతానండి.
0: వెంకట్రావు గారు,
1: మాకు చదువుకున్న అమ్మాయిల సినిమా నుంచి ఏమిటి నీ అవతారం చాలని సింగారం పాట కావాలండి.
0: వినండి, పాట వస్తుంది. నమస్కారం అండి.
1: నమస్కారం.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 10:55 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ 136వ సంచిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి గారి ప్రసంగం అనంతరం తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 భక్తి సంగీతం. ఇందులో శ్రీ సిహెచ్ రామచంద్రశేఖర్ గారు పాడిన భక్తి గీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ 136వ సంచిక మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం

నుండి ప్రారంభం. ప్రధానమంత్రి గారి హిందీ ప్రసంగం అనంతరం తెలుగులో మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: ये आकाशवाणी
3: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాల్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను.

ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం

ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం 100 కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం

ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ ఛాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారుచేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ ఛాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ

విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ ఛాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాదులో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి.
వీటిని ప్రభుత్వ పాఠ

కళాశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢీలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7వ తేదీన మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈరోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తి.

ని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్రించి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురుపూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురుపూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాత

0: స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మనసులోని భావాలు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి మనసులోని మాటగా ప్రసారమవుతుంది. గమనిక విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:05 గా వస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ప్రకటన అనంతరం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: కార్యక్రమంలో ముందుగా మహాత్మా చిత్రం నుండి కార్తీక్ సంగీత ఆలపించిన గీతం వింటారు.

మీరింతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 వస్తోంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ధ నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మనిర్భర్ భారత్కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి షామిల్ కియా గయా ఇస్మే 75% సే అధిక్ స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా యే ఆత్మ నిర్భర్ భారత్ కీ బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే డిఆర్డీఓ నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారి యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కీ కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పివి సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: పివి సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలీ పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మ్యాచ్ జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు.

0: కొంతమంది పోచంపల్లి ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకితభావంతో కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్ట్రపతి అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు

0: ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ సిహెచ్ రామచంద్రశేఖర్ గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. ముందుగా మేలుకోవయ్యా మా మేలుకో జౌళి రాగం, ఖండచాపు తాళం, శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

తరువాత వెనకేదో ముందేదో హుస్సేని రాగం ఆదితాళం శ్రీ అన్నమాచార్య కీర్తన.

చివరిగా ఎందుకు కృప, ఆనందభైర విరాగం, త్రిశ్రయక తాళం, శ్రీ భద్రాచల రామదాస కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీతం ఈ కార్యక్రమంలో శ్రీ సిహెచ్ రామచంద్రశేఖర్ గారి గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ ఏ ఆనంద శ్రీహరి మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా స్వాతి కిరణం చిత్రం నుండి వాణి జయరామ్ గానం.

సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: దేశ యువత సృజనాత్మకతకు ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావితరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. దేశ యువత సృజనాత్మకతకు, ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. గత ఆదివారం విజయవంతమైన విక్రమ్ వన్ ప్రయోగం ప్రతి భారతీయుడికి గర్వకారణమైందని పేర్కొన్నారు. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్గా విక్రమ్ వన్ చరిత్ర సృష్టించిందన్నారు. యువ శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తమ ప్రతిభ, పట్టుదల, ఓర్పును ప్రపంచానికి చాటి చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: पिछले रविवार विक्रम वन इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. उन्होंने गजब की स्किल, पैशन और पेशेंस दिखाया. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి క్యాచ్ ద రెయిన్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటిని ఎక్కడ పడితే అక్కడ సంరక్షించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమంలో నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు భాగస్వామ్యం కావడం విశేషమని చెప్పారు. అక్కడ పాత చెరువులను పునరుద్ధరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, నీటి సంరక్షణకు ప్రజల ముందుకు రావడం ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే విజయనగరం పట్టణంలో కూడా ఈ ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ,
1: आंध्र प्रदेश के नंदियाल में सभी ग्राम पंचायतें इस अभियान से जुड़ी हैं और पुराने तालाबों को फिर से उपयोगी बनाया गया है. हमारे शहर भी पीछे नहीं है. छत्तीसगढ़ के कोरबा, उड़ीसा के भुवनेश्वर और आंध्र प्रदेश के विजयनगरम इस अभियान के उत्साहजनक परिणाम दिखाई दे रहे हैं. आइए हम भी अपने आसपास किसी एक तालाब, कुएं या बावड़ी की जिम्मेदारी लें, पानी की हर बूंद बचाएं. आज बचाई गई हर बूंद आने वाली पीढ़ियों के भविष्य की सबसे बड़ी पूंजी है.
0: భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి భారతదేశంలోనే నిర్మించిన ఆధునిక యుద్ధ నౌక అని తెలిపారు. ఇందులో 75% పైగా స్వదేశీ పరికరాలను వినియోగించడం ఆత్మ నిర్భర్ భారత్కు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: कुछ दिन पहले भारतीय नौसेना में INS महेंद्रगिरी शामिल किया गया. यह आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. 2-3 दिन पूर्व ही DRDO ने कुशा मिसाइल का भी सफल परीक्षण किया.
0: భారత యువ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలవడం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిటన్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో యువత మరింత ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఈ దివస్ను నిర్వహిస్తున్నారు. 1999 జూలై

0: 26వ తేదీన కార్గిల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో జులై 26వ తేదీ ప్రత్యేక స్థానం కలిగిన రోజని, కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపే సందర్భమని చెప్పారు. కార్గిల్ యుద్ధంలో ఎత్తైన పర్వతాలు, ప్రతికూల వాతావరణం, శత్రువుల సవాళ్లను ఎదుర్కొంటూ భారత సైనికులు అసమాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. దేశభక్తి, సైనికుల త్యాగం యువతకు స్ఫూర్తిగా నిలవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తుఫాన్లు, సముద్రకోత, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని తెలిపారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు తీర ప్రాంత ప్రజల జీవనోపాధికి ఇవి కీలకమని చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 ఎకరాల్లో మడ అడవులు పునరుద్ధరణ చేపట్టినట్లు ఎక్స్ వేదిక్గా ఆయన ఈరోజు వెల్లడించారు. 2026-27లో మరో 4,000 ఎకరాల్లో మడ అడవులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 4 చేనేత సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహించిన పోరాట యోధులు ప్రగడ కోటయ్య అని కొనియాడారు. 200కు పైగా చేనేత సహకార సంఘాలను కోటయ్య ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సర ఖరీఫ్ పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించామని, పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశామని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. కేంద్రం నుంచి ఖరీఫ్ 2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సృజనాత్మకతకు, ఆవిష్కరణ శక్తికి విక్రమ్వన్ ప్రయోగం ప్రత్యేకంగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను

0: రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల నైరా శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం, అనంతరం జీవన ఎరువులు ఉపయోగించే విధానాలు, ఈ అంశం గురించిన వ్యవసాయ సమాచారం మునగంశాలు వినవచ్చు. రాత్రి 8 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం మనసులోని మాట 136వ భాగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పెళ్లి సందడి కథానికి వింటారు నిర్వహణ శ్రీమతి చిట్టెళ్ల లక్ష్మీదీప.
1: కథానిక శీర్షిక పెళ్లి సందడి. రంగారావు గారంటే సౌభాగ్యపురం అనే గ్రామవాసులకు అమితమైన అభిమానం. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురును. పిల్లలందరకు అదే ఊర్లో ఉన్న బంధువుల్లోనే సంబంధాలు చూసి వివాహాలు జరిపించాడు. కానీ చిన్న కొడుకు మాత్రం ఉద్యోగరీత్యా బయట ఊళ్ళలో ఉండవలసి వచ్చింది. అతను బయట ఊళ్ళో ఉన్నా కూడా తండ్రిలాగే అందరితో చక్కని బాంధవ్యాలు కొనసాగిస్తున్నాడు. తన కూతురు పెళ్లి ఎలా అయినా తన సొంత ఊళ్ళోనే చెయ్యాలని అతని తాపత్రయం. కానీ కూతురేమో అక్కడ సదుపాయంగా ఉండదు, వద్దు అంటుంది. కూతుర్ని ఒప్పించాలంటే తన తండ్రికి మాత్రమే సాధ్యమయ్యే పని అనుకుని తన తండ్రి రంగారావుని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆయన మనవరాల్ని ఒప్పించడమే కాక పెళ్లి ఏర్పాట్లు కూడా తానే స్వయంగా చూసుకుని ఆయన ఇష్టప్రకారం ఊళ్ళోనే పెళ్లి జరిపిస్తాను అని హామీ ఇస్తాడు. ఇంటికి వచ్చి నిదానంగా మనవరాలతో మాట్లాడుతూ, పెళ్లి మన ఊళ్ళోనే జరిపించాలని నేను మీ నాయనమ్మ అనుకుంటున్నామమ్మా. అందుకే నిన్ను అమ్మా నాన్నల్ని మన ఊరు తీసుకెళ్దామని వచ్చాను. మన కుటుంబంలో ఇప్పటి వరకు జరిగిన శుభకార్యాలన్నీ మన ఊళ్ళోనే జరిపించాం. ఇప్పుడు నీ పెళ్లి కూడా అక్కడే చేద్దామని మా అందరి ఉద్దేశ్యమును. అందుకే ఇక్కడ పనులన్నీ ముగించేసుకుంటే తొందరగా బయలుదేరదాం అన్నారు. ఇప్పుడు ఊరెళ్ళడం అంత అవసరమా తాతయ్య? అక్కడ తెలియని వాతావరణం, తెలియని మనుషులు, సదుపాయాలైతే సరే సరి. అమ్మా నాన్నగార్లకి పెళ్లి పనులకు కష్టమైపోతుంది. ఒక్కసారి మా వైపు నుంచి కూడా ఆలోచించొచ్చు కదా ప్లీజ్ అంటున్న మనవరాలతో, ఏమ్మా తెలియనూరంటున్నావు, మీ అమ్మా నాన్న

పెరిగిన ఊరది. నేను మీ నాయనమ్మ కూడాను. సదుపాయాలు ఏం తక్కువ అసలు అక్కడ? ఏనాడైనా వచ్చి ఉంటే తెలుస్తుంది. ఇక్కడ గాలియాడని ఇరుకు గదుల్లో మీ ముగ్గురూ తప్ప మరో ముఖం పలకరింపు కూడా నోచుకొని 100 మందికి పైగా ఉన్న ఇళ్ల సముదాయాల మధ్యలో గాలికి, నీరుకు, వెలుతురుకు ఆ మాటకొస్తే మీ పూర్తి మనుగడంతా సదుపాయాల పేరుతో యాంత్రికమైపోతోంది. ధారాళంగా గాలి, వెలుతురు, నిరంతరాయంగా నీరు, ఇవే కదా మనిషికి అవసరమయ్యే కనీస సదుపాయాలు. అలా అయితే అసలు అవసరమే ఉండదక్కడ. ముందు భాగం పెంకుటిల్లైనా వెనుక డాబాయిల్లు వేశాం. అక్కడ అంత కాకపోయినా కొంతవరకు నీకు సదుపాయంగానే ఉంటుంది అనుకుంటున్నాను. చూడమ్మా, పెళ్ళి అంటే ఒక వీడియోగ్రాఫరు, ఒక మేకప్ మ్యాను, డెకరేషను ఇవి కాదు. మనా అనుకున్న 10 మంది మనుషుల కలయిక. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఇలా అంతమంది మధ్య జరుపుకునే చక్కని వేడుక. 1000 రకాల ఆహార పదార్థాలను వెర్రిగా వండించి వడ్డించే సమయము తీరిక లేక నిర్లక్ష్యంగా విసిరేసినట్టు, ఏదో విధిల్చినట్టు భోజనాలు అనబడే బఫేలిప్పుడు మామూలైపోయాయి అందరికీని. అదే కదమ్మా మనం పిలుచుకున్న అతిథికి ఇచ్చే మర్యాద ఇప్పటి పెళ్ళిళ్లలో. చక్కగా పంక్తి భోజనాలు పెట్టి తిని ఎన్నాళ్ళయింది అసలు. కొసరి కొసరి వడ్డించి ఎలా ఉన్నాయి వంటలు? అదేమి అప్పుడే పెరుగులోకొచ్చారు? పులుసు వేసుకున్నారా? బూరెల్లోకి నెయ్యి వడ్డించండారా? అంటూ కమ్మనైన భోజనాల కన్నా తీయనైన ఆప్యాయతని చూసి ఎన్నాళ్ళయ్యింది అంటున్న తాతయ్య మాటలకి అడ్డొచ్చి, చేసేవాళ్ళెవరు తాతయ్య? అలా వడ్డించే మనుషులేరి? ఎవరికి వాళ్లే బిజీ. పెళ్లి ముహూర్తం దాకా ఉంటున్నారా అసలు? భోజనాలవ్వగానే మాయమైపోతున్నారు అంతా. ఇంకా అలా పంక్తి భోజనాలు అవి కూర్చోబెట్టి వడ్డించేవారు, అందాక ఆగేవారు ఎవరు? అంటూ ప్రశ్నించింది. వెంటనే అతను, హా, వచ్చావు దారికి, నీ మాటకే వస్తున్నా. పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చింది? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎందుకు మారిపోయారు? అని అడిగాడు. తీరిక, ఓపిక లేక? అని సమాధానమిచ్చింది. ఆ మాటకతను, కాదు కాదు, ఎవరికి వారే బంధుత్వాలని, చుట్టరికాలని నిర్లక్ష్యం చేయడం వల్ల తమ తాహతు అంతస్తు చూపించడానికి అన్నట్టు పిలుస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాళ్లకి. ఆ వచ్చేవాళ్ళు ఎలా చేస్తారా అని చూసిపోవడానికి. వీళ్ళు మీ చిన్నాన్నలు, పెదనాన్నలు, అత్తలు, మామయ్యలు అంటూ పిల్లలకి చుట్టరికాలు నేర్పడం లేదు. అలా తరం నుంచి తరంకి అంతరం ఏర్పడి పూర్తిగా సాంప్రదాయాలన్నీ మనుగడ పడిపోతున్నాయి. తీరిక లేదు, ఓపిక లేదు అనే సాకులతో ఏదో తూతూ మంత్రంగా అయిపోతున్నాయి వేడుకలన్నీ అన్నాడు. సరే తాతయ్య, పోనీ. ఇప్పుడు మనకి ఉన్నారు చాలామంది చుట్టాలు. వాళ్ళు ఎవరైనా నువ్వు చెప్పినట్టు వచ్చి వడ్డించి పేరు పేరునా పలకరించి అందరూ తినేదాకా ఉండి అతిథి మర్యాదలన్నీ చేస్తారా అని కాస్త ఘాటుగానే అడిగింది. దానికి అతను, మంచి ప్రశ్న వేశావు. మనం వెళ్ళి, ఇదిగో పిల్ల పెళ్లి పెట్టుకున్నాము, మీరు పందిట్లో నిలబడి పెళ్లి పెద్దలుగా లాంఛనాలన్నీ సవ్యంగా జరిగేలా చూడాలి, ఈ కార్యంకి మీరు ఓ చెయ్యేస్తే వడ్డెక్కిపోతుంది అంటూ ఆప్యాయంగా ఆహ్వానిస్తే చేస్తారమ్మా. పిలిచే పిలుపులోనూ ఇచ్చే మర్యాదలోనూ ఉంటుంది ఏమైనా. అందుకే చెప్తున్నా, మన ఊళ్ళో మనవాళ్లంతా ఉన్నారు. మీ అమ్మా నాన్న వాళ్ళందరికీ పేరు పేరున వచ్చి మరీ మరీ పిలిచారు. వాళ్ళంతా ఇంటికొచ్చి సొంత ఊరు, సొంత మనుషులు ఇంతమంది ఇక్కడ ఉండగా ఎక్కడో అనాథల్లా పిల్ల పెళ్లి చేయడమేంటి? ఇక్కడే చేద్దాం. మీ చేతుల మీదుగా ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి? ఇది మీరే జరిపించండి, మేమంతా తలో చెయ్యి వేస్తాం అంటూ ఒకటే గొడవ. నిజానికి నా మనసులోనూ అదే ఉంది, మీ నాయనమ్మ కూడాను. అందుకే మీ ఏర్పాట్లకి అడ్డు వస్తున్నాను. అలాగే మీ అమ్మ నాన్నలకు కష్టమవుతుందని ఏమాత్రం భయపడుకు తల్లి. అక్కడ పెదనాన్న, దొడ్డమ్మ, అత్తలు, మావయ్యలు వీళ్లే కాక మన ఇరుగు పొరుగు చాలామంది ఉంటారమ్మా, నీకేం భయం లేదు. మన ఇంటి ఎదురుగుండా పెద్ద ఖాళీ జాగా ఉంది. ఈ మధ్య అక్కడ ఇల్లును కొట్టించి చదును చేయించాడు మా ప్రకాశరావు. కొత్త ఇల్లు కడదామని. అతను మీ నాన్నకి తమ్ముడి వరుస, నీకు బాబాయ్. నీ పెళ్ళి అని చెప్పానో లేదో, ఇంకేం పెదనన్న, నా కూతురి పెళ్ళికి మన జాగాలని పందిరేయించేద్దాం. మా అక్క వాళ్లది, వాళ్ల బావగారిది 4 వాసాల ఇల్లు ఉంది. ఈ మధ్య మరమ్మత్తు చేయించారు కూడాను. అది మగపెళ్లి వారి విడిదికి ఇచ్చేద్దాం. బాత్రూంలు, కొళాయిలు అన్నీ ఉన్నాయి. ఎలానూ వాళ్ళెలాగూ ఎప్పుడో గానీ ఇక్కడికి రారు అని చెప్పాడు. బంధుత్వం అంటే అదేనమ్మా, అవసరానికి అక్కరకు రావడం. మీ అమ్మ నాన్న అందర్నీ కలుపుకుని పోవడం వల్ల ఇప్పటికీ చుట్టరికాలు, ఒకప్పటి ఆప్యాయతలు ఇంకా కొనసాగుతున్నాయి అంటూ వివరించాడు. వెంటనే ఆశ్చర్యంగా, అవునా తాతయ్య, అంతమంది మనకి సహకారంగా ఉంటారంటే అంతకన్నా ఇంకేం కావాలి? అన్నిటికీ మనమే పరిగెట్టాలేమో అనే భయంతో నేను వద్దన్నాను.

0: అంతేగాని మరేం కాదు అంది. లేదమ్మా, వాళ్ళందరికీ మీ నాన్నంటే చాలా అభిమానం. మీ నాన్న చెప్పగానే అంతా తమ ఇంట్లోనే పెళ్ళి అన్నంత ఆనందపడిపోతున్నారు అని అనగానే, నిజమే తాతయ్య, నాన్న ఎప్పటికప్పుడే చెప్తూ ఉండేవారు ఊళ్ళో నుండి వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని, షాపింగ్కి వెళ్ళాలి వాళ్లతో అని. ఎందుకు నాన్న మీకు అని కూడా అనేదాన్ని నేను. అదేం మాటమ్మా, మనమున్నామనే వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మన మీద నమ్మకంతో అన్నీ అప్పజెప్తూ ఉంటే కాదని ఎలా అనగలం అనేవారు. నాన్నని వాడుకుంటున్నారు వాళ్ళంతా, ఈయనకి అర్థం కావట్లేదు అని అపార్థం చేసుకున్నాను. నాకు తెలియలేదు తాతయ్య, నిజంగా మన వాళ్ళందరికీ ఇంత అభిమానం ఉందని చాలా పొరపాటుగా ఆలోచించాను తాతయ్య నేను. అంతేనమ్మా, మనమిచ్చే విలువను బట్టి మన విలువ పెరుగుతుంది ఎప్పుడైనా. సరే తాతయ్య, నువ్వు చెప్పినట్టే మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మీ చేతుల మీదుగా మన బంధువులు ఆత్మీయులు అందరి సమక్షంలో చేద్దురుగాని నా పెళ్ళి. కానీ ఒక్కసారి మగపెళ్ళి వారితో కూడా సంప్రదించండి. మీరొక్కసారి వాళ్లతో కూడా మాట్లాడేస్తే తర్వాత ఏర్పాట్లన్నీ చేసేసుకుందాం ఊరెళ్ళి. అలాగే ఇందాక మీరన్నట్టు నేనేం బ్యూటీషియన్ని మాట్లాడుకోలేదు, వీడియోగ్రాఫర్ని మాత్రమే మాట్లాడాను. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళకి మన ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాలే అని చెప్పింది. మరొక్క మాట అమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మొన్న మధ్య ఊళ్ళో ఒక పౌరోహిత్యుడు కనబడి చాలా బాధపడ్డాడు. అతను ఏదో పెళ్లి చేయించడానికి వెళితే అక్కడ ఫోటోగ్రాఫర్లు తంతులు అన్నిటికీ అడ్డు వచ్చేసి, మీరు ఆగండి పంతులు గారు, కాస్త అటు జరగండి, కాసేపు ఆగండి, అడ్డంలేండి అంటూ చాలా వేధించారంట. అసలు నేనెందుకండి ఆ ఫోటోగ్రాఫర్లే చేయించేయొచ్చు కదా, ముహూర్తానికి వేదమంత్రాలకి విలువ లేదు అసలు ఈ రోజుల్లో, వెర్రి 1000 విధాలని ఊరికే అనలేదండి. మరి ఇంత ఘోరమా, అసలు మధ్యలోనే వదిలేసి వచ్చేద్దామా అన్నంత కోపం వచ్చింది. కానీ అది భావ్యం కాదు కదా అని ఓర్చుకుని ఊరుకున్నాను అని బాధపడ్డాడమ్మా. చాలా తప్పు కదా ఆ పద్ధతి, ఫోటోలు వీడియోలు జ్ఞాపకాల కోసమే, కాదు అనను. కానీ మన సంస్కృతిలో పెళ్ళి అనేది ఎంత గొప్ప సాంప్రదాయం. వేదమంత్రాల సాక్షిగా సకల దేవతలను పందిట్లోకి ఆవాహన చేసి కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ తలంబ్రాలు, సప్తపది పాణిగ్రహణం మప్పగింతలు అంటూ ఎన్నో తంతులని పద్ధతిగా జరిపించి నూతన జంటని నిండు నూరేళ్లు సకల సౌభాగ్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లమని మనసారా దీవించే వేద పండితుణ్ణి ఇలా అవమానించడం ఎంతవరకు సబబు? మర్యాద మాట పక్కనుంచితే కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు. డబ్బులిస్తున్నాం కదా అని అలా చేయడం ఎంతమాత్రం పద్ధతి కాదు. ఆ మాటకొస్తే వీడియోగ్రాఫర్లకి అంతకు మించే ఇస్తారు, పౌరోహిత్యుడికి ఇచ్చేది మాత్రం ఏదో ఉట్టి పుణ్యానికే ఇస్తున్నట్టు భావిస్తారు చాలామంది. కాబట్టి ఆ వచ్చే ఫోటోగ్రాఫర్కి మాత్రం చెప్పు, బ్రహ్మగారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలిగించవద్దు అని. సరేనా అమ్మా అంటూ అడగగానే, అయ్యో లేదు తాతయ్య, నాన్న ముందే చెప్పేశారు ఫోటోగ్రాఫర్కి, బ్రహ్మగారిని అక్షింతలు వేసేవాళ్ళని అడ్డులెమ్మని జరగమని అనొద్దు, తంతులు ముఖ్యం, ఫోటోలు ఎలా వచ్చినా మేమేమీ అనము అని. అయినా తాతయ్య వాళ్ల తప్పు కాదసలది, ఫోటోలు వీడియోలు వచ్చాక ఇలా తీశారు అలా తీశారు అని తిట్టి పోస్తారు. తాళి కట్టే ఫోజు సమంగా తీయలేదు, తలంబ్రాలు పోసేటప్పుడు మొహాలు బాగా కనబడలేదు అంటూ నానా రకాలుగా అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మన అంచనాలను ఎందుకోవాలని వాళ్ళు అలా చేస్తారు అంతే. తప్పు మనలో పెట్టుకుని ఎవరినని ఏం లాభం అని వివరణ ఇస్తుంటే, బాగా చెప్పావమ్మా, అది నిజమే, మార్పు ముందు మనలో రావాలి. మనం మన సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తే ఈ లేనిపోని విపరీతాలన్నీ తగ్గుతాయి. ఎరువు తెచ్చుకున్న సాంప్రదాయాలు వదిలేసి చక్కగా మన పద్ధతి మనం పాటిస్తే ఖర్చులు అదుపులో ఉంటాయి. అలాగే నువ్వు ఒప్పుకుంటావనే ధైర్యంతో పెదనాన్నని అన్నయ్యలని మగపెళ్లి వారింటికి పంపి మన ఊళ్ళోనే మన ఇంట్లోనే వివాహం జరిపిస్తున్నట్టు చెప్పి ఆహ్వానించమని పంపాను. ఆ మాటకి వాళ్ళు చాలా సరదా పడిపోయారంట. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, మీ ఇష్టమే అని చాలా సంతోషంగా చెప్పారంట. కనుక మరి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు బంగారు తల్లి, ఇంకా బయలుదేరదామా అంటూ నవ్వుతూ అడిగే తాతయ్యకు సంబరంగా తలాడిస్తూ సరేనని సమాధానం చెప్పింది మనవరాలు.
1: మీరు ఇంతవరకు పెళ్లి సందడి కథానిక విన్నారు. నిర్వహణ శ్రీమతి చిట్టెళ్ళ లక్ష్మీదీప.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా, ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. అమ్మాయి బాగుంది చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు.

సమాధి కడుతున్న చందాలివ్వండి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసి శీల ఆలపించిన పాట వింటారు.

సినిమా పాటలు విన్నారు. ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చు. ఇవి ఒక్కొక్కసారి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చు. తరువాతి రోజులో పెద్దగా మార్పు ఏమీ ఉండబోదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో బాలభవను విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలభారతి కార్యక్రమం మురళీనగర్ బాలభాను విద్యాలయం విద్యార్థులచే అలరించబడుతోంది. ముందుగా గణేష పంచరత్న స్తోత్రంతో ప్రారంభించబడుతోంది.

0: చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు నీతి కథను విశ్లేషిస్తూ పిల్లల యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తానంటోంది 9వ తరగతి చదువుతున్న రూపారాణి.
1: ఒకసారి మర్యాద రామన్న న్యాయపీఠానికి పెద్దయ్య అనే బెల్లం వ్యాపారి, చిన్నయ్య అనే 15 ఏళ్ల కుర్రాడిని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళ ఫిర్యాదు ఇది. పెద్దయ్య, అయ్యా, నేనొక పని మీద బయటికెళ్తూ ఈ పిల్లవాడిని కాపలా ఉండమని చెప్పి కాస్త బెల్లం ముక్క ఇచ్చాను. ఈ పిడుగు ఆ ముక్క కాస్త నోట్లో పడేసుకుని మరి కాస్త అడిగాడు. సల్లే, పిల్లాడే కదా, ఇంకొంచెం పెట్టాను. ఇంకా అలా రేటిస్తూ కొట్లో అమ్మకానికి ఉంచిన 2 వీసేల బెల్లం పుచ్చుకున్నాడు. అయినా ఇంకాస్త అన్నమాట.

0: ఆనడే, ఏం చెయ్యడానికి పాలుపోక మీ దగ్గరకొచ్చాను. మర్యాద రామన్న కాసేపు ఆలోచించి, చిన్నపిల్లల మనస్తత్వం అంతేలేండి అని చెప్పి, ఉసిరికాయంత బెల్లం ముక్క, నిమ్మకాయంత బెల్లం ముక్క తెప్పించాడు. ఆ కుర్రవాడిని పిలిచి, నాయనా ఏం కావాలి నీకు అన్నాడు. చిన్నయ్య ఎప్పటిలాగానే, నాకు ఇంకాస్త బెల్లం కావాలి అన్నాడు. తాను తెప్పించిన రెండు బెల్లం ముక్కలు ఆ కుర్రవాడి ఎదురుగా పెట్టి, దీనిలో ఇంకాస్త ఏదో అది తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు మర్యాద రామన్న. ఆ కుర్రవాడు రెండిటినీ పరిశీలనగా చూసి, ఇది ఉసిరికాయ కన్నా కాస్త ఇంకా పెద్దది అంటూ నిమ్మకాయంత బెల్లం ముక్క పుచ్చుకుని ఎగురుకుంటూ రివ్వున వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని గురించి ఈ కథ ద్వారా తెలుస్తుంది.
1: బాగా విడమర్చి చెప్పింది కదా. ఇంకా ఇప్పుడు వాతావరణ కాలుష్యం, చెట్ల పెంపకం గురించి ఒక సమీక్ష వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా సంభాషిస్తామంటున్నారు 9వ తరగతి చదువుచున్న తనుజ, అఖిల, రూపారాణి. విందామా మరి.
2: రూపారాణి, అఖిల, ఇవాళ నేను ఒక ఆర్టికల్ చదివాను, చాలా బాగుంది తెలుసా. అందులో చెట్లు మన జీవన శైలిలో ఏ విధమైన పాత్రని పోషిస్తాయి అనే అంశం గురించి వివరముగా చెప్పబడింది. దాని గురించి కాసేపు చర్చించుకుందామా?
3: తప్పకుండా.
2: మనతో చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయట, తెలుసా.
4: అవునా, అలాగా?
5: అవును, అలాంటి పచ్చని చెట్లు వాటి నిండుగా పూత పూసి కాయలు కాసి పండ్లను మనకిస్తాయి కదా.
2: అవును అఖిల, చెట్లు మీద వాలే రకరకాల పక్షులు వాటి కిలకిల రావాలతో మన మనసుకు ఆనందం కలుగజేస్తాయి.
0: అవునవును, చెట్లు మన అందమైన ఉపయోగకరమైన బహుమతులు కదా. మనందరికీ చెట్లు ఒక మంచి స్నేహితులు. మనం చెట్ల కింద చల్లని నీడులో కూడా విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
5: అవును రూప, అలాగే మనం ఎన్నో ఫర్నిచర్లు, తలుపులు, కిటికీలు, ఇంకా ఇలాంటి ఎన్నో వస్తువులు మనం తయారు చేసుకోవచ్చు.
2: అయ్యో, మనం చెట్టు మీద ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాం.
3: ఏంటది తను?
2: మీకు ఇంకా గుర్తుకు రాలేదా? అదే ప్రాణవాయువు.
0: అవును తను, అది మనం ఎలా మర్చిపోయాం?
5: అవును, ప్రాణవాయువు మనకు అతి ముఖ్యమైన విషయం కదా.
2: నువ్వు చెప్పింది నిజమే అఖిల. చెట్లు ప్రాణవాయువును వదులుతాయి, అవి మనకు ఎంతో ఉపయోగకరం. చెట్లు లేకపోతే మనకు ప్రాణవాయువు ఉండదు, దాంతో మానవుల జాతి అంతరించిపోవచ్చు.
0: నువ్వు చెప్పింది కరెక్టే తను. మనం ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆనందంగా జీవితాన్ని గడపాలన్నా పంచభూతాలు ముఖ్యమట.
5: అవును, మరి అవి లేకుంటే మానవుడు లేడు. అసలు ఆ పంచభూతాలలో ముఖ్యమైనది వాయువు. గాలి లేకుంటే మనం క్షణం కూడా జీవించలేము.
2: మరి ఆరోగ్యకరమైన చల్లని గాలి కావాలంటే చెట్లు కావాలి కదా. ఆ చెట్ల నుంచే మరి మనకు చల్లని గాలి లభిస్తుంది.
0: నువ్వు చెప్పినవి నిజమే. అలాగే మనకు చెట్ల మీద ఎన్నో నినాదాలు ఉన్నాయి.
2: అవును రూప, అఖిల, నాకు ఆలోచన వచ్చింది. అదేంటంటే మనం మన ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుదాం, చాలా బాగుంటుంది.
5: అబ్బా, చాలా మంచి ఆలోచన, మేం కూడా పాటిస్తాం.
2: అవును, అలా నాటడం వల్ల మొక్కలు వాతావరణ కాలుష్యాన్ని పోగొడతాయి.
0: అవును
5: తను, ఈరోజు నీ వల్ల మాకు చెట్ల మీద ఎన్నో విషయాలు తెలిసాయి. నీకు నా ధన్యవాదములు.
6: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షితః, చెట్లే మనకు ప్రాణాధారం.
1: అబ్బా, ఎంత బాగా మనందరికీ బోధపడేలా చెప్పారు కదా. మనమందరం ఈ అద్భుతమైన విషయాలని చిరకాలం గుర్తుంచుకొని వాటిని ఆచరిద్దాం.
2: ఇప్పటిదాకా నీతి కథను, వాతావరణ సంబంధ విషయాలను చర్చించుకున్నాం కదా. ఈ ఆధునిక కాలంలో అందరినీ మళ్ళీ ఉత్సాహపరిచేందుకు హాస్యధోరణ సహితమైన, ఇంకా ఆలోచించే విధంగా పాతకాలపు పొడుపు కథలను చెప్తామంటున్నారు 9వ తరగతి చదువుచున్న ఆముక్త, లహరి, శాలిని. విందామా మరి.
1: లహరి, ఈరోజు నేను కొన్ని పొడుపు కథలను తెలుసుకున్నాను, అవి నీకు అడుగుతాను, చెప్తావా?
7: చెప్తాను ఆముక్త.
1: అడవిలో పుట్టాను, మేదిరింట్లో మెలిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏంటది చెప్పుకో చూద్దాం.
7: ఇదెక్కడో విన్నట్టుందే.
1: ఆలోచించు, నీకు వస్తుంది ఏంటో చెప్పది.
7: ఉండు నేను చెప్తాను.
1: మురళి కదా?
8: అవునవును, మీ ఇద్దరు చాలా బాగా చెప్పారు. ఇంకొకటి అడుగుతాను, అది చెప్పండి. అల్లుడొచ్చాడు, చొక్కా విప్పాడు, నూతిలో దూకాడు, ఏంటది?

0: చెప్పుకోండి.
1: చాలా బాగా తెలుసు, అరటిపండు కదా.
0: కరెక్ట్గానే చెప్పావు.
1: ఇంతవరకు నువ్వు అడిగావు కదా ముక్తా, ఇప్పుడు నేను అడుగుతానో చెప్పండి. కడుపు నిండా నల్లరాళ్ళు తెల్లటి పేగులు, అదేంటో చెప్పండి.
0: అది నాకు చాలా ఇష్టం, అది సీతాఫలం కదా.
1: అవును, కరెక్ట్గా చెప్పావు ఆ ముక్త. ఇంకోటి అడుగుతాను, వినండి. గది నిండా రత్నాలు, గదికి తాళం, అదేంటో చెప్పుకోండి.
2: బాగా తెలుసు, దానిమ పండు కదా.
1: అవునవును, కరెక్ట్గా చెప్పారు.
2: ఇప్పుడు నేను అడుగుతాను లహరి.
1: అడుగు అడుగు.
2: గూటిలో గువ్వ గుంజినా రాదు, అదేమిటో తెలుసా మీకు?
0: అది తెలుసు, మన నోట్లో ఉన్న నాలుక.
2: ఓ అముక్త, బాగా చెప్పావు. ఇంకోటి అడుగుతాను, చెప్పగలవా? ప్రాణం మాత్రం లేదు, మాట్లాడుతుంది, అదేమిటో చెప్పగలవా?
0: నాకు అది మనం ఇప్పుడున్న రేడియో.
2: బాగా చెప్పారు,
3: చాలా బాగున్నాయి కదా.
0: మరి మన విజ్ఞాన భరితమైన సమాజంలో ఉన్న నైతిక విలువలను గురించి ఒక సమీక్ష వినిపిస్తానంటోంది 9వ తరగతి చదువుతున్న షణ్ముఖప్రియ. విందామా మరి?
4: నైతిక విలువలు. నైతిక విలువలు శీర్షిక మీద మాట్లాడాలని చెప్పారు. నైతిక విలువలు, నైతిక విలువలు అంటుంటారు. అసలు నైతిక విలువలంటే ఏమిటి అనే సందేహం కలిగింది. మా తాతయ్యని అడిగాను, ఆయన నవ్వారు. నువ్వు 9వ తరగతికి వచ్చేసావు కదా, అందుకే ఇటువంటి అంశం ఇచ్చారు అని అన్నారు. నైతిక విలువలంటే నువ్వేమనుకుంటున్నావని అడిగారు. నిజాయితీగా ఉండడం, నీతిగా ఉండడం అన్నాను. గుడ్ అన్నారు. ఇంకా ఇలా చెప్పారు, నైతిక ప్రమాణాలు, నైతిక విలువలు ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినవి ప్రమాణాలు. ఒక వ్యక్తి నిజాయితీ పరునిగా, నమ్మకస్తునిగా, నిగ్రహం కలవానిగా, గౌరవనీయంగా ఉండటం అనేవి సమాజంలో మనిషికి ఉండవలసిన ప్రమాణాలు. మన భారతదేశంలో ఇలా ఉండటం మనకు చిన్నప్పటి నుంచే అలవాటవుతుంది. అటువంటి సంస్కృతి మనది. నైతికత గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇదేమిటి, దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అనిపిస్తుంది. ఇక నైతిక విలువలు అంటే ఏమిటి? విలువలు అంటే నమ్మకాలు, అభిప్రాయాలు, వైఖరులు, భావాలు, అలవాట్లు, ప్రవర్తనా సూత్రాలు, ఇష్టాయిష్టాలు. అంటే అర్థం ఏమిటంటే నిజాయితీగా ఉండాలి. నువ్వుంటావా ఉండవా అన్నది నీ ఇష్టాయిష్టాల మీద, నీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఉదాహరణతో చెప్తే బాగా అర్థమవుతుంది. ఒకసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం కనిపించింది. ఆమె గర్భవతి, చాలా అందంగా ఉంది, 28 ఏళ్ళుంటాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, కొత్తగా పెళ్ళైన జంతలా ఉన్నారు. సాఫ్ట్వేర్ అమ్మాయికి లేడీ డాక్టర్ చెప్తుంది, చూడమ్మా నువ్వు సిగరెట్లు తాగడం, ఆల్కహాల్ తాగడం మానేయాలి, పార్టీలు పబ్లు అవాయిడ్ చేయాలి. దానికి ఆ అమ్మాయి వింతగా చూస్తూ, డాక్టర్ నా ప్రెగ్నెన్సీకి మీరు చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగింది. దానికి డాక్టర్ నిదానంగా చెప్పింది, చాలా ఉంది, నీ అలవాట్లు నీ కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతున్నాయి, స్కానింగ్లో స్పష్టంగా కనిపిస్తుంది. నీకు ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలన్నా, నీ డెలివరీ వల్ల నీ ప్రాణానికి ముప్పు రాకుండా ఉండాలన్నా, యూ మస్ట్ అవాయిడ్ స్ట్రిక్ట్లీ అని చెప్పింది. ఆ మాటకు సాఫ్ట్వేర్ అమ్మాయి కళ్ళు ఇంత పెద్దవి చేసి నోరెళ్ళబెట్టుకొని ఉండిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? హనుమంతుణ్ణి కన్న తల్లి అంజనాదేవి పిల్లల కోసం తపస్సు చేసింది. శివాజీ తల్లి జిజియాబాయిని ఇప్పటికీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె తల్లిగా ఆదర్శనీయురాలు. తల్లి కావడం దేవుడు అమ్మాయికిచ్చిన వరం, పురుషుడు కనగలడా? అందుకే తల్లి లేదా స్త్రీ సమాజంలో ఎప్పుడూ పూజనీయురాళ్లే. అటువంటి సమాజంలో ఇటువంటి సన్నివేశం చూసినప్పుడు నైతిక విలువలు దిగజారిపోతున్నాయి అంటారు. తల్లిదండ్రుల్ని పూజించిన, పూజిస్తున్న దేశం మనది. వృద్ధులైన తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకు నెట్టేసిన కన్న కొడుకులు అని పేపర్లో న్యూస్ వస్తుంది. పక్కింట్లో ముసలావిడ దాహం దాహం అని అరుస్తున్నా గుక్కెడు నీళ్లు ఇద్దామనిపించకపోవడం కూడా నైతిక విలువలను లేకపోవడాన్నే సూచిస్తుంది. అంటే అర్థం ఏమిటి? మనిషిలో మానవత్వం ఉంటే నైతికత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మానవత్వం అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించడం, స్నేహంగా ఉండడం. మానవత్వం మరుగైపోతున్నందువల్లే నైతిక ప్రమాణాలు, నైతిక విలువల గురించి చర్చించుకోవలసిన అవసరం ఏర్పడింది. మానవత్వం పరిమళించాలనే, మనిషి గుండెల్లో తడి ఆరిపోకూడదనే సమాజంలో కట్టుబాట్లు, సంప్రదాయాలు పెట్టారు. వాటిని అధిగమించాలనుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయడం వంటిది.

రెడ్ లైట్ ఉన్న వేగంగా సిగ్నల్ క్రాస్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. సాఫ్ట్వేర్ అమ్మాయి అమ్మ అవుతుంది, అందుకు ఆమెకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలి, లేదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం. మన తల్లిదండ్రులు నైతిక విలువలు పాటించకపోతే మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకోగలిగే వాళ్ళమా? అందుకే మనం మన తల్లిదండ్రులకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. మనకు తెలియకుండానే తల్లి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది, అందుకు ఆమెకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవన్నీ విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచే మీలో రావాలి. స్నేహితురాళ్ళంటే ఒకరి మీద ఒకరు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉండడం కాదు, తోటి వారికి సహాయం చేయడం అనేది క్లాస్ రూమ్లో మీరు మీ పక్కనున్న వారితో మెలగడంతోనే ప్రారంభమవుతుంది. ఓం సహనావవతు, సహనౌభునక్తు అని శాంతి మంత్రాలు చెబుతారు. దీనికి అర్థమేమిటి? మా మాస్టారుని, నన్ను, ఇద్దరినీ భగ

0: మీ పక్కనున్న వారితో మెలగడంతోనే ప్రారంభమవుతుంది. ఓం సహనావవతు, సహనౌభునక్తు అని శాంతి మంత్రాలు చెబుతారు. దీనికి అర్థమేమిటి? మా మాస్టారుని, నన్ను ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక, ఇద్దరినీ పోషించుగాక అని అర్థం. భారతీయ సంస్కృతిలో ఎప్పుడూ మనిషి తనను గురించి మాత్రమే ప్రార్థించడం అనే స్వార్థం లేనే లేదు. అది మన భారతీయత గొప్పతనం. లోకా సమస్తా సుఖినో భవంతు అంటాం. మనకు తెలిసిన లోకం అంటే ఏమిటి? ఈ భూలోకం. కానీ అందులో అర్థం అది కాదు. లోకా సమస్త అంటే భూలోకంతో పాటు మరో 13 లోకాలులో ఉన్న జీవులన్నీ, అంటే చెట్టు, పుట్ట, నీరు, గాలి, పురుగు అన్నీ సుఖంగా ఉండాలని కోరుకునే మంత్రం. అంటే మన ప్రార్థన ఎంత విశాల హృదయంతో ఉండాలో అర్థం చేసుకోవాలి. అందుకే ముందుగా మీరు మీ తోటి విద్యార్థులతో ప్రేమగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మెలగడంతోనే సాధన ప్రారంభం కావాలి. శ్రీనాథ కవిసార్వభౌముడు ఒకసారి ఇలా అన్నారు, ఈ భూమికి భారం అడవులు కావు, పర్వతాలు కావు, నదులు కావు, మరెవరు? సాటి వారికి సాయపడిన వాడే ఈ భూమికి భారం అన్నారు. ఇటువంటి ప్రమాణాలతో, విలువలతో సమాజం వర్ధిల్లాలంటే విద్యార్థులు నైతిక విలువలను కలిగి ఉండాలి అన్నారు తాతయ్య. ఈ విషయాలు విన్నప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. అందుకే మా తాతయ్యకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఏమిటో తెలుసా? బుగ్గ మీద ముద్దు.
1: ఎంత బాగా చెప్పిందో కదా. ఇప్పుడు విన్న ప్రస్తుత నైతిక విలువలను విని నాకు ఒకే ఒకటి గుర్తొచ్చింది. అదేమిటంటే ఒక సామెత, మనందరికీ తెలిసింది కొంత, తెలియాల్సింది కొండంత. చాలా బాగా విడమర్చి చెప్పింది.
2: ఇప్పుడు మన దేశ కీర్తి ప్రతిష్టలను మరొక్కసారి గుర్తు చేసేందుకు ఒక పాట పాడబోతున్నారు 9వ తరగతి చదువుచున్న ఆముక్త లహరి శాలిని వర్షిత్, 8వ తరగతి చదువుచున్న శంషుద్దీన్.

0: బాగా పాడారు కదా.
1: మన దేశంలో జరిగిన ఎన్నో మహోత్తరమైన దేవకార్యాలను నీతి పద్యాల రూపంగా ఉన్నాయి. వాటిని భావయుక్తంగా మనకు బోధించడానికి వస్తున్నారు 9వ తరగతి చదువుచున్న అఖిల, తనుజ. విందామా మరి?

0: దముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ.
1: భావం, కృష్ణ నీ చరణముల జంటనే నమ్మినాడును, నన్ను పాలింపుము.
0: శిరమున రత్న కిరీటము,

0: హరి కృష్ణ.
1: భావం కృష్ణ, నీ తలపై రత్న కిరీటమును, కరములలో శంఖ చక్రములను, ఉరమున వజ్రాల పతకము కలిగిన నీ రూపమును ధ్యానించదను.

0: కృష్ణ భావం కృష్ణ అందముగ పాదములందున అందలు దాల్చినావు మందరగిరి ధర
1: నందిత తనయ
0: నిన్ను నమ్మినాడను నన్ను బాలింపుము.
2: అబ్బా ఎంత బాగా విడమర్చి చెప్పారో కదా.
3: భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చూపిన మహానుభావులైన ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను మనకు చెప్పడానికి వస్తుంది 7వ తరగతి చదువుచున్న దేదీప్య. విందామా మరి.
4: అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ ఆబిదిన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 17 తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసుతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తమ సేవలను ఈ జాతికి అందించారు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే అబ్దుల్ గారిలోని 15 ఏళ్ల జిజ్ఞాసువు మేల్కొన్నాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడము. ఎంటీఐ నుంచి అబ్దుల్ కలాం గారు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరారు. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్లో పనిచేశారు. విమానాల ఓవర్హాలింగ్లో ప్రాక్టికల్గా పని నేర్చుకోవడం ఒక అనుభవం. తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలగజేస్తుంది. అది అపరిచితుల గుంపులో తన పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది. హెచ్ఏఎల్లో తను పిస్టన్, టర్బైన్, ఇంజన్లు రెండింటి ఓవర్హాలింగ్ మీద పనిచేశారు. వాయు పదార్థాల డైనమిక్స్లోని ఎన్నో అంశాలు తనకు అప్పుడే బోధపడ్డాయి. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా అబ్దుల్ గారు హెచ్ఏఎల్ నుంచి బయటకి వచ్చేటప్పటికీ ఆకాశయానం గురించిన తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు తన ముందుకొచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, 2వది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లతో

0: ఉద్యోగమును. తను రెండింటికీ దరఖాస్తు చేశారు. రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒకేసారి వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది. అబ్దుల్ గారి మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది.
1: అబ్బబ్బా, ఎంత బాగా చెప్పిందో కదా. మన యొక్క రోజువారీ ఉపయోగార్థమైన కాకుండా మన దాహాన్ని తీరుస్తూ రైతుల యొక్క అవసరాన్ని తీర్చే నీటి వనరుల గురించి చెప్తానంటున్నాడు ఫణీంద్ర. విందామా మరి.
2: జలవనరులు అనేవి మానవులకు ఉపయోగపడే మూలాధార నీటి సముదాయాలు. వ్యవసాయక, పారిశ్రామిక, గృహ పునరుత్పాదక మరియు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు సహా నీటి వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి అన్ని రకాల మానవ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం. భూమిపై 97% ఉప్పు నీరు ఉండగా మిగిలిన 3% స్వచ్ఛమైన నీటిలో సుమారు 3/2 హిమనీనదాలు ద్రవ హిమవేష్టనం వద్ద గడ్డ కట్టుకొని స్వచ్ఛమైన నీరు భూగర్భజలంగా లభ్యమవుతుండగా అతి తక్కువ భాగం మాత్రమే భూమిపై లేదా గాలిలో ఉంటుంది. ప్రపంచంలో శుభ్రమైన స్వచ్ఛమైన నీరు క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ స్వచ్ఛమైన నీరు పునరుత్పాదక వనరు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో నీటి అవసరం ఇప్పటికీ అదనపు సరఫరా మించిపోయింది. మరియు ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉండటం కూడా నీటి అవసరతను పెంచుతుంది. పర్యావరణ వ్యవస్థ పరిస్థితులకు నీరు నిల్వ చేయాలన్న భౌగోళిక ప్రాముఖ్యతపై ఇటీవలే అవగాహన వచ్చింది. 20వ శతాబ్దంలో ప్రపంచంలోని 50%కి పైగా చిత్తడి నేలలు తమ విలువైన పర్యావరణ వ్యవస్థలతో పాటు నాశనమైపోయాయి. జీవవైవిధ్య సంబంధిత స్వచ్ఛమైన నీటి పర్యావరణ వ్యవస్థలు ప్రస్తుతం సముద్రం లేదా భూ పర్యావరణ వ్యవస్థల కంటే శరవేగంగా క్షీణిస్తున్నాయి. జల వినియోగదారులకు నీటి అవసరాలను కేటాయించే ముసాయిదాయి జల హక్కులు అని అంటారు.
1: ఈనాటి బాలభారతి కార్యక్రమం బాలభాను విద్యార్థులచే అలరించబడింది.
3: మీరు ఇంతవరకు బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో బాలభాను విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి
4: ఆకాశవాణి.

నాటకం అపరాజిత, రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి. జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని. సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర. రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్. మాధవరావు శ్రీ పి నాగరాజారావు. రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి. కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్. ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్. నాగభూషణం శ్రీ రెండు చిత్తల రామచంద్రరావు. అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు. చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ. బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. నాటకం అపరాజిత.

0: అమ్మా అమ్మా
1: ఏమిటి నాన్న?
0: నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా. అన్ని ఆటలోను నాకే ప్రైజ్లు వచ్చాయి తెలుసా?
2: నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాను.

0: బాబు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్న. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. స్నానం చేసి అన్నం తిందు గాని.
1: అమ్మా, రన్నింగ్లోను మ్యూజికల్ చేస్తున్నాను, నాదే ఫస్ట్. నా పెయింటింగ్ను చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా, దానిని పోటీలకు పంపిస్తారట.
0: సర్లేరా, వాగుడు పెట్ట. పొద్దునెప్పుడు నాలుగు మెతుకులు తిన్నాం లేలి, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లే నాన్న.
1: వస్తాలేమ్మా, విను. మా మాస్టర్ ఒక నాటకం రాశారు, అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు, వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు, నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు. అమ్మా, అబ్బా వినమ్మా, ఇల్లుడో టాపిక్.
0: అబ్బబ్బబ్బా, ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే.
1: ఎప్పుడు ఇంతే మావితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడు. నీతో మాట్లాడు, నీకు నాకు పచ్చి.
0: అబ్బో, అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే, ఇప్పుడు చెప్పమ్మా, మావయ్య వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని.
1: వద్దులేపో, అన్నీ మావయ్యకే చెబుతా.
0: మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ. ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా.
1: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ని పిలుచుకురా, చూసి సంతోషిస్తానన్నారు. అమ్మా, డాడీని చూడాలని ఉంది, ఒక్కసారి పిలిపించవే.
0: బాబు, మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
1: ఎప్పుడు ఇలానే చెబుతావు. మావయ్య అంతే, డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.
0: ఏమని రాస్తావురా?
1: డాడీ, డాడీ ఇంటనే వచ్చాయి నన్ను చూడ్డానికి, నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని.
0: బాబు, అంత మాట అనుకున్నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నీ సేదిలో నువ్వే నా సేకరణరా, నువ్వే నా కంటి వెలుగురా.
1: అమ్మా, అమ్మా, మావయ్య వచ్చాడే.
2: అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏ కరువు పెట్టేది ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
0: ఉన్నన్ని రోజులు గుండెను తొలిచేస్తాయి కదన్నయ్య. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి అక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
3: సర్లేమ్మా, మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడూ ఆ చిన్నాడి ముందు కంటి తడిపెట్టుకో, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా, అన్నం తిందు గాని.
1: వస్తానులే ఆంటీ. మావయ్య, అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
2: ఆ పని చేయరా, మీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమి. బాబు, పొద్దుపోయింది గాని అన్నం తిని పడుకో, మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు. వెళ్ళు.
1: నాకు పెయింటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య, రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
3: గడుగ్గాయ్, పొట్ట నుండా మాట్లే, పద బాబు.
0: అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటుందన్నయ్య. ఎన్నాడని మభ్య పెడతాం వాణ్ణి, నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
2: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థం. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గలతో గంతులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలానే విషాదాన్ని పంచుకొని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని.

0: భరించాలమ్మా.
1: వారు పోయి 3 సంవత్సరాలైంది. లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా మీ మాట కాదనలేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను?
0: అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగాం. కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళలాడుతుందని కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ 3 ముళ్ళు వేయించి నీ మెడకు ఉరితాడు బిగించానమ్మా.
1: అన్నయ్యా, నా తలరా తల వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు? విధి నన్ను వెక్కిరించింది, వేసిన 3 ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్యా.
0: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నాం.
1: ఈ 3 వారిన మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు మూఢాచారాలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
0: లోకులు కాకులని ఊరికే అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా. విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
2: మీ మొగాళ్ళ సంగతి అటుంచండి. ఆడదానికి ఆడది శత్రువు. 5వ తరం కోల్పోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురొస్తే వెళ్లిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి, కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితిని బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు, లేవండి మీరు భోంచేద్దురు గానీ.

0: చూడండి శిరీష్ గారు, ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో. ఓహో, ఎంత మనోహర దృశ్యం ఇది!
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలు గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలియని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు వెలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి. మనసులోని బాధ ఆత్మీయుల దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి, ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు? అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు. దానికి డిటోనే అన్నాను. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్తకుండిలో విసిరేశారు ఆ ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకా బలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు.
1: గూడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ కథ, కంటిన్యూ చేయండి.
0: ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ట్రావయ్యా, ఆ చూడు, ఆవిడ గారికి 1/2 రూపాయి, నాకు 1/2 రూపాయి వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి.
1: అవునండి, స్కూల్లో చేరాక

0: తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా?
1: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికే తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
0: కనపడ్డారా?
1: కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు.
0: ఆపి నిక్క తీసి అడగకపోయారా నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని?
1: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాటాడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షైనా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రుల్లో చాలా గొప్పవారండి, రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవ అని ఎలుగెత్తి తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి, ఆయన్నే జపిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
0: మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
1: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు, నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొర్లించేయాలి, లేకపోతే మన నేడే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
0: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
1: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
0: ఎందుకండి, నేనేం పాపం చేశాను?
1: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
0: ఇది మరీ బాగుంది, ఏ విషయంలో అదృష్టవంతురాలు అంటారు?
1: చూడండి, మీ బాధలన్నీ విని ఊకొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదులున్నారు. లటలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఊతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. నాలో రగిలే వెతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళేనాడో ఇంకపోయాయండి, ఏడ్చినా కన్నీళ్ళు రావు, అందుకనే నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
0: ఎందుకండి?
1: నేను చనిపోతే అనాథాశ్రమం అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని.
0: చచ్చా, అవేం మాటలండి ఈ సంధ్యా సమయంలో, తదాస్తు దేవతలు దీవించగలరు. అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
1: అలాగన్నారు, బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారన్నమాట, అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట. అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని.
0: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు, నా మనసులోని బాధలంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది, అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, అదే స్త్రీ అయితే రాచి రంపాను పెడుతుంది, కాదంటారా రామకృష్ణ గారు?
1: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చిపారేద్దాం.
0: ఎలా?
1: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది, ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండోవారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
0: ఓకే ఓకే, అదిగో పెద్ద అలా ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
1: అర్థమైంది శిరీష్ గారు, నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఒక స్నేహితుడిలా ఆత్మీయులా భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరికి ఇంటికి వెళ్ళండి, బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
0: మీరు వెళ్ళరు?
1: కాలం ఇంకా ఖర్చు కావాలండి, జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
0: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
1: మంచిదండి.

డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు మన టైపిస్టు శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందా?

0: కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్లి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులి స్టాపు పెట్టేయాలి.
1: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
0: పిచ్చివాడా, వెర్రివాడా, ధూర్తుడా, ధాత్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
2: అబ్బా నాయన కవి కుమార్, నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తం ఆ పేరు పెట్టారో గాని, ఆహా, వాళ్ళు అమరజీవులు. నీ సాహిత్య ప్రేక్షకులకు జోహార్లు గాని, నాయనా మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండి దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పత్తి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు.
1: రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితలు. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
0: రే రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
1: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తల్లొంచాం, మాలో సహనం చచ్చిందిరా బాబు.
0: దారికి వచ్చారు కదా, ఎప్పుడైనా నన్ను విమర్శించారో కబర్దార్. 4 కవితలు 10 చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
2: ఈసారి కవిత కాకరకాయలంటూ నోరు మెదిపావో, ఇక్కడున్న 5 మందివి మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
0: బాబాబో, ఆ పని మాత్రం చేయకండి రా. అసలు విషయం చెప్తాను, వినండి.
2: చెప్పు.
0: శిరీష చిలక్కొట్టి చంపంటురా.
1: కాలు జారిందా?
2: ప్రమాణం సాగించిందా?
1: భగ్న ప్రేమికురారా?
2: భర్తృ పీడితురారా?
1: నిలతప్పిన వీరవనిత
2: గిడ్డలుకులేసి విసిరేసి మారీ శిరోరత్నమా?
0: ఎవరే, అదేం కాదురా, ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది బిడ్డను కంది. వాడిప్పుడు కాన్వెంట్లో చదువుతున్నాడు.
1: సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా, ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని.
0: అక్కడే పప్పుడు కాలేశం, నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
2: మరి ఆ బొట్టు,
1: తల్లో ఆ పూలచుండులు,
2: చేతికి గాజులు,
1: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
0: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడకు అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్ట్, మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని ఆదర్శాలను ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు. దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
2: అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది!
1: మహాపతివ్రతలా ఫోజు పెట్టింది,
2: ఆచారాలను మంట కలుపుతోంది,
1: నారీ లోకానికే తలవంపులు తెస్తోంది.
0: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ వైభవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
1: అదిగో వస్తోంది. ఆహా ఆహా, మందస్మిత వదన, హంస గమన, వెనకే వస్తున్నాడు రామకృష్ణ. దానికి దగ్గర వారిని తెగతాపత్రి పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
2: పూర్ఫెలో, ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
0: వాడి ఆఫీసులో రావుడు, వీధిలో కృష్ణుడు, నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని. పదండ్రబాబు బాస్ వచ్చే టైమేంది, మనందరినీ గుంపుగా చూశాడో పిచ్చి కుక్కలా వెంటబడి కరుస్తాడు. పదండి.
3: చూడండి శిరీష గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
4: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగినా ఆలోచనా ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
3: కరెక్ట్గా చెప్పారు. కొందరు నాగుపాముల కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి, అవి తన జాతి నాశనానికి పూనుకో. మరి మనిషిన్నాడు చూశారు, పక్కవాడి పతనానికి గోతులు తవ్వుతాడు.
4: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో

0: లేదా తన స్వరక్షణకు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే, మనిషి అసూయ ద్వేషాలతో తన తోటి వారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
1: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
0: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి మీ ఇష్టారాజ్యం అని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
1: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిలి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వేదన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
0: చిచి, వాడుట్టి రోగండి, ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే బొళ్ళు జలదరిస్తోంది.
1: మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి, గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
2: హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
1: ఆ ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
0: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
2: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి. అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
1: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు మరి.
2: మరే మరే, అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ ఇంకెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు, మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా.
0: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం. వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
1: వెళ్ళనియండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు.
2: ధైర్యస్థుడు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
0: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
1: తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకు వెళ్దాం పదండి.

0: ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారో శ్రీవారు?
1: అనుభూగల భార్యను, అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీరు చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను.
1: ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష, బాబిగాడు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, నీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడు కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడు దెబ్బదాటడు. పోనీ కొంచెం
0: ఏంటి,
1: ఇంకొకరిని కనేసి వాణ్ణి డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు.
0: చెప్పండి.
2: ఎంతసేపు రా మీ వాదోపవాదాలు, మేమందరూ ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొత్తుక్కిపోతుంది రా. అమ్మా జానకి, మాధవ మీరు కానీ అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాన్ని తెలియదు రారు.

0: నువ్వు చేయవే స్నానం అలా నుంచున్నావే.
1: ఇదిగో వస్తున్నా. యాండి లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు. అసలే ఈత రాదు కూడా మీకు.
0: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చేయి.
1: అలాగే రండి పిండి గారు, కృష్ణమ్మ నమ్మలేమండి. పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్న ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయిక్కడ. లోతుకెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు.
2: యాండి దూరంగా వెళ్ళకండి, గుండాలున్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
0: అలాగే చంద్రం
3: వస్తున్నా నానా. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు ఆ బ్యాగ్ లో నా బట్టలు పట్టుకురా. గలగల బారే కృష్ణా నదిలో ఈతలాడాలి. ఎన్నాళ్ళైందో ఈత కొట్టి సిరి. చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సరుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డును కూర్చుని కూలి రగాలు తీసేవాడు. మోకాళ్ళలోకి రాటి నీళ్లలోకి వచ్చేవాడే కాదు.
1: పడవక్కర్లేదు రండి, మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ల తోలికి పోడు. వాడు స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉంటే నవ్వుకోగలరు. బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, మొగుళ్ళు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి.
3: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి.
0: ఏమిట్రా చంద్రం ఆలస్యం, ఒడ్డున పెడబట్టలు ఆరేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్ళి పానకాలరాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
2: బాబు నది లోపలికి వెళ్ళవాక నాన్నా, ఊపులున్నాయట. నాన్నా ఒడ్డు మీద స్నానం చేసి వచ్చేయరా.
3: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
1: యాండి అటు చూడండి, అన్నయ్య గారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
0: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్ట్. చిన్నప్పటి నుంచి నువ్వేం కంగారు పడకు.
1: అయ్యో అమ్మా సిరి, నువ్వే నాకు ఆగేసి దూరంగా వెళ్ళదని హెచ్చరించమ్మా మీ ఆయన్ను.
4: యాండి ఇదిగో మిమ్మల్ని, వచ్చేయండి ఒడ్డుకు. ఈదింది చాలు, రండి.
1: అయ్యో వాడికి నీళ్ళు చూస్తే చాలా మా గొర్రె పుట్టుకొస్తుంది. మరి ఇంక ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మా బయటికి రా.
4: యాండి ఇట్రండి, యాండి మిమ్మల్ని పిలుతుంది, వినపడుతుందా? యాండి వచ్చేయండి, వచ్చేయండి ఒడ్డుకు.
1: ఏదో అక్కడ పెనుగు వాడుతున్నట్టు కనిపిస్తోంది. రమ్మని పిలువన్నయ్యయా, గట్టిగా పిలువన్నయ్యయా. నాకేదో భయమేస్తుంది
0: అన్నయ్యా, పిలువన్నయ్యా. చంద్ర నిన్నే
4: ఎందుకు
0: వచ్చాయి? తండారు పడుతోంది.
1: నా బాబు మునిగిపోతున్నాడు అయ్యా, కాపాడండి. ఈ బాబు మీద పుణ్యం పట్టింది అయ్యా. బాబు అయ్యా ఇది రండి.
0: ఏమైంది నా చంద్రం? ఊపిన కూడుకుపోతున్నాను. వెళ్ళి రక్షించండి బాబు, చచ్చి మీద కలుపుని పోతాను బాబు. వెళ్ళి రక్షించండి బాబు.
5: ఎంత పని జరిగింది? ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి. అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంత మందిని పొట్టలు పెట్టుకుంటూ ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
0: ఇంతమంది జనం గుంజాడారు, ఒక్కళ్ళు మా చంద్రాన్ని కాపాడలేరా?
5: బాబు మా ప్రాణాలు మాకు తీపే, పోనీ ఎవరు సాహులు పని చెప్తారు కదా
0: బాబు.
5: ఏముంది ఆయన ఆగండి, ఆ పెద్ద ఎంత రక్షించండి. పోయిన వాడు ఎక్కడికి తిరిగాడు? ఉన్నా నేను కథ కాపాడుకోండి. ఏ పొడవైనా ఇక్కడ ఉంటే బాగున్నాను. కలుసు మేడంలో ఏ పొడవ కనిపించట్లేదు, మనుషులు ఎవరు చెగించి ఆయన కాపాడలేదు.
1: అన్నయ్య ఆయన మునిగిపోతున్నారన్నయ్య, మృత్యుతో పోరాడుతున్నారన్నయ్య, తీసుకుంటున్నారన్నయ్య, చేయగలిగింది. ఇది రాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం. కలిసిపోవడానికి
0: ఏమైనా
5: పిచ్చి పట్టిందా ఏమి? అందరూ కలిసి కట్ట కట్టుతో గంధం దూరుతా ఉంటారు. అరే లోకాలో అరే రత్తయ్య, నదిలో దూకుండా వడేసి పట్టుకోండి. ఇలా వరద చూస్తుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా ఉన్నారు.
0: మమ్మల్ని చెట్టు అంత కొడుకు మా ముందే కళ్ళు.

0: ఉంటే మేము మటుకు జీవి జీవనం ధరించాలి బాబు. మమ్మల్ని వదిలి బాబు, మమ్మల్ని వదిలి అమ్మా. ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంతా మన చేతులు దాటిపోయింది. మన చంద్రమ్మకి లేడమ్మా, వద్దు తల్లి, నా
1: మాట పెట్టకూడదు. బాబు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆయనతో పాటు నేను నదీ గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేను అయ్యా, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను ఆపండి.
2: ప్రాణాలతో తెగించి మురీలోని కాపాడలేకపోయినా బతికున్న నీతో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనసు అనుకున్నావా, రాక్షసులు అనుకున్నావా? ఆయన హత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి, ఏమైనా చెప్పాల్సి చెప్పు. అదిగా బలమేముంది, ఎవమైనా దొరుకుతుంది పూర్తి చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పొస్తాను ఈ జరిగిన విశేషాలు. ఏమయ్యా అలా చూస్తూ మమ్మల్ని నిలబడతావేంటి, కాస్త సౌరవించవయ్యా.
1: పరమేశ్వర, నేనేం పాపం చేశానయ్యా, నీకేం అన్యాయం చేశాను? నా మీద కత్తి కట్టి నా సంసారంలో నింపిపోసావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పాషాణుడివి. ఏ ఒక్కరినే బరి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో, నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
0: అబ్బా సిరి, ఇతివ్రాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలేం. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రులమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. కడసారి చూసుకో, కన్నీటితో ఆ భౌతిక కాయానికి వీడ్కోలు
3: చెప్పమ్మా. భయంగా కాకబెట్టావు అమ్మా. అమ్మా నిన్నే మాట్లాడమ్మా.
0: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు గావు కేక పెట్టావు? ఆ చెమట్లేమిటి, ఎందుకు వణికిపోతున్నావు?
4: అమ్మా సిరి, ఇవిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి, సిరికి ఏమన్నా పేడకలు వచ్చిందేమోనండి, వెర్రి చూపులు చూస్తుంది.
1: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నాను అన్నయ్య. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
4: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
0: జానకి, బాబుని తీసుకెళ్ళి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటబడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలడిల్లుతున్నావు. నీ మనసుకు తగిలిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చెక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి.

0: ఏవో రామకృష్ణ.
1: ఏమిటండి?
0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదని లేదనుకో, పెద్దరికం మోస్తున్నందుకు పక్కదోవ పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: బలేవాడివయ్యా నువ్వు, భలే చమత్కారి. ఏదో నీ బాగ్గోరి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను. కానీ అనవసర విషయాల్లో తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదేనో, శిరీష ఎరేసి గాలం విసురుతోంది.

0: కోపం మీ మీదకి?
1: నా బ్వంత నా బ్వంత, నా మీదకి ఎదుర్తుందిలే 50 పైపడ్డామని ఆరుగురు బిడ్డల తండ్రిని. నాలో ఏం మిగిలినాయి? వృద్ధాప్యపు ఛాయలు తప్పించి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు. నిన్ను ఆకట్టుకున్నావని విసురుతోంది గాలం.
0: నేను చేపను కాదులేండి పడ్డానికి.
1: నేను ముందే ఊహించానులే తెలివేని పిండానమని. ఇంతకీ దానిని బొట్టలో పడేశారా?
0: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
1: మరి ఏమిటా ఆ చట్టబట్టాలు, ఆ సరిగములు, ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి? ఇంతకీ క్రియ శూన్యం అంటావు.
0: సోషల్గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళు పోతే నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్లో ఒంటరిగా కూర్చున్నానండి.
1: ఉంటే చెప్పబోయే నంచక
0: ఉండండి, కంగారు పడతారేంటి? ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలు తీర్చుకుంది. చివరకు వస్తానని టాటా చెప్పి వెళ్ళిపోయింది.
1: గట్టిగుడి వేరా బల బాగా విసరగలవు అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా?
0: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
1: ఇంకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నమాట.
0: చూడండి, ఆ అడ్రస్కి వెళ్ళమంటారా?
1: వెళ్ళమంటారా అని నెమ్మది అడుగుతా ఉంటాయి పిచ్చి సన్యాసి. ఎగిరి గంతేసి దూక్క.
0: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
1: ఏమిటో తిమ్మిరికి మాట్లాడుతున్నా? ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయిని పలకరించడానికి?
0: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయిందే? ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తు మాటనే అనలేదే. ఇందుకలా వేటకొక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
1: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతుంది తెలుసా?
0: భర్త పోతే ఆడదానికి నుదుటి కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన వాత పెడితే? అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని.
1: అనాది నుంచి వచ్చే ఆచారాల్ని తారుమారు చేయకు, పెద్ద తెలివైన వాడని విర్రవెక్కు. దానికి కొడుకున్నారు తెలుసా?
0: పాపం చాలా కష్టపడి విషయసేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్టి అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాణ్ణవుతాను, వస్తానండి.
2: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
3: ఏమంటాడు, కాలవారానికి వచ్చే ఉంటాడు.
1: నీ పెందాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, వెయ్యండి 4 అక్షంతలు అన్నాడు.
2: బా కథ అడ్డం తిరిగిందే. ఇటు ఫెయిల్ అయితే అట్నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురు నోరు మూయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డప్పా వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా ఇస్తా అది ఇస్తా.
3: నువ్వు కనుక మరో కవిత చదివితే చెంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగభూషణం, మనం కనుక ఇక్కడే ఉన్నామంటే ఆపలేం వీరి కవిత ప్రవాహాన్ని. పోదాం పద
1: పద పద.
4: రామకృష్ణ గారు.
0: ఏమిటండి?
4: నే విన్నది నిజమేనా?
0: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
4: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
0: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మన ఇద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి.
4: నా మీద నా వైభవం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: నోనో, అటువంటిదేం లేదు.
4: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్రయాన్ని ముందు తరాల వాళ్ళు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయాలు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ 3 ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
4: తప్పు మీది కాదండి.

0: నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పూసి నీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబదారిలోకి ఈడ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే ఆ చూపుల వెనుక, ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు సచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్న దాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి, చెప్పండి.
1: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు, ఇప్పుడు ఏం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి, కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
0: ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు తేనె పోసిన కత్తులు, మీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు, నయవంచకులు.
1: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి, అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారుపు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరిచి తరిచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది.

0: ఓడిపోయి అవిసిపోయి ఎగిరిపోయి అలిగిపోయి కంగు తిని తలను వంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విడిచి సెలవు పెట్టి అడ్రస్సు మార్చి బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా నిజమేనా?
2: నిజమేనా భార్యవాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢీలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. ఆయ్ కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. సీరేషు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కస్తుమని నాగు పాముల బుస కొట్టింది.
2: నన్ను చుబాటు లేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయిచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యాడంటావురా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోడులే, రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని మిడిసిపడ్డాడుగా, తట బాగా కుదరండి వ్యర్థాలకి. కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి. పదండి.
1: ఓకే
2: ఓకే.

0: శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు. అన్నయ్య, వద్దన్నయ్య, నేను అక్కడికి రాలేనన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్యా, లేదు.
2: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆర్థికమయ్యే, వెళ్ళకపోతే 4 మంది పల్చనవుతారమ్మా వాళ్ళు.
3: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తు మాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసే, వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా. గత స్మృతులు నిన్ను కృంగదీస్తాయని, మానసిక ప్రశాంతత కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి

0: నువ్వు ఏనాటికైనా వాళ్ళ సొత్తేనమ్మా, భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మామీదుంది.
1: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా? మనం తప్పించి వెళ్ళకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు. ఏమండి సిరి మాట్లకేం, కానీ మీరెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి.

0: ఏ కూలీ, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయి. జానకి, నా దగ్గర చిల్లర లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయి, అరండాలపేట 4వ లైన్లో ఉన్న 3వ మీటర్ దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావి.

0: ఏ కూలి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయ్. జానకి, నా దగ్గర చెల్లెలు లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయ్, అరండేల్పేట 4వ లేన్లో ఉన్న 3వ మేట దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
0: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
1: యాండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని హర్షించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి ఇంకా. అందులో మనం వెళ్తున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్యంలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. 4 నానామాటలు అంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదులు కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే.
0: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు.
0: మరి ఇదేమిటో ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు?
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా రామ్మా కోడలా. మంగమ్మ, ఆ కుంకుమభరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
1: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
1: అత్తయ్య, పిన్నిగారు, అన్నయ్య గారి ఆబ్దీకం.
2: అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకానా అమ్మ వెనకే దాక్కున్నావు? ఎరా, ఈ నాన్నమ్మ అక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మ. ఎరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకో నాయనని వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్ళి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
1: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
3: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
1: బాబు
2: వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుతూ గాని ఏ
1: పిల్లాడేదో తెలియక నడిపింది గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకు అవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయిచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిలో పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పోజడ వేయించు. నేను వెళుతున్నా.
1: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈరోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ వస్తా బాబండి.
0: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
4: ఇందులో అర్థం కానిదే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
0: ఎవరికి మామయ్య పెళ్ళి?
4: నీది

0: మాత్రం కాదులే ఓయ్, భయపడకు. ఆ చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది, నాలుగు ట్యూబ్ లైట్లు పెట్టించు అక్కడ. నేను వెళ్ళి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను.
1: నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
0: అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 గంటలు ఓపిక పెట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను ఎలా చూసొస్తాను.
2: యాండి, ఏమిటి ఇదంతా?
1: ఏమిటో, తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మామయ్య.
2: సరే, మీకేమన్నా తెలుసుంటుందేమో ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ను ముస్తాబు చేయమంటున్నారు పిండిగారు.
1: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు.
2: జనం వచ్చేస్తున్నారో పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది, దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
0: అన్నీ అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తెవాలండరా. నువ్వు వెళ్ళు మాధవ.
1: అలాగేనండి.
0: మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
1: అలాగే.
0: ఊరంతా రావాలి, వాళ్ళని మనసారా దీవించాలి.
2: ఎవరిని బాబాయ్?
0: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
3: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో, ఇప్పటికి మళ్ళాకాళ వచ్చింది ఇంటికి. బాబిగాడప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి.
2: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. నన్ను వదిలేసేయండి.
3: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోకించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా, సౌభాగ్యవతిగా నేను చూడొద్దు. అమ్మ జానకి, శిరీష మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి. ఆ నగలన్నీ అలంకరించండి. వస్తాను, అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
0: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అదిగో అటు చూడు, ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు, పాటించమని హెచ్చరించి నిద్రలేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
1: రామకృష్ణ?
0: అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు. ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు. మౌనరాగాల్ని పలకలేక మోగబోతున్నారు. సమాజపు పిడికిట్లో నరిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టు.
1: మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగిన రావడం లేదు. ఇది కళ నిజమా మావయ్య? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను.
0: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక, చిరుదివెలు కొండెక్కి పోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువు అవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో మలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెల్లెల్ని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని తీసుకు. ముహూర్తానికి టైం అయిపోతుంది.
2: వద్దన్నయ్య, వద్దు. నాకే పెళ్ళొద్దు.
1: అమ్మా,
2: నాకింకేం చెప్పద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్య. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను. మనసు చంపుకొని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతి పాదాల ముందు ఉంచకండి. ఆయనలోని దైవత్వానికి కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి. ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది.
0: అమ్మా శిరీష, నవమాసాలు మోసి కని లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
2: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరగలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావయ్య ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావా అమ్మా?
4: అత్తయ్య,
0: కాలమే మార్పు తీసుకు.

0: వస్తుందా? అన్నింటినీ మరిపిస్తుంది శిరీష. ఎదుగుతున్న మొక్కను తుంచకూడదాం, అది మహాపాపం. నీ నూరేళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతో మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాటలు తీసేకమ్మా.
1: శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరిపోతాయమ్మా.
2: అతయ్య
3: చూడు సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే ముందడుగు వేయాలి.
2: అన్నయ్య,
0: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధన భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పట్టించుకోండి. లేమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. లేమ్మా
2: అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా. పదా.

0: మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమయం 4:35. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి మీడియం వేవ్ ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో పుస్తక పఠనం అనేది యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. యువత వ్యక్తిత్వ వికాసానికి, ఇంకా చెప్పుకోవాలంటే విజ్ఞానానికి, జీవితంలో ఎదగడానికి చక్కటి విజయవంతమైన మార్గానికి పునాది వేయాలంటే పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. అంటే మనిషి వ్యక్తిత్వం ఇనుమడింపజేయడానికి, ఆ ఇనుమడించిన కళని 10 మందికి పంచడానికి, 10 మందితో మంచి అనిపించుకోవడానికి, 10 మందికి మంచి మార్గాన్ని చూపించడానికి ఈ మౌన నేస్తాల్లాగా పుస్తకాలు ప్రతి దశలోనూ ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా యువతనే కాదు ప్రతి వ్యక్తికి పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ యూత్కి ఈ అలవాటు ఏర్పడితే వారు కూడా మంచి పౌరులుగా బాధ్యతాయుత వ్యక్తులుగా ఏర్పడడానికి ఈ పుస్తక పఠనం అనేది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చాలామందికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇప్పుడైతే మొబైల్ ఫోన్సో లేకపోతే ఇంటర్నెట్టో వీటి మీద ఆధారపడుతున్నారు, గతంలో ఈ పుస్తకాల ద్వారానే కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవాళ్ళు. చరిత్ర కానివ్వండి, శాస్త్ర విషయాలు కానివ్వండి, ఇంకా సామాజిక శాస్త్ర విషయాలు కానివ్వండి, ఏదైతే కానివ్వండి పుస్తకాల ద్వారానే ఈ జ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు. మనిషికి ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ద్వారానే క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ద్వారానే ఒక నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మనకు తెలియకుండా మనలో నింపేది పుస్తకాలు అనే విషయం మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఎక్కువగా పుస్తకాలు చదవటంలో ఏం జరుగుతుందంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడతాయి. చాలామందికి మాట్లాడాలంటే భయం, రాయాలంటే భయం, అంటే ఒక విషయాన్ని సరిగ్గా చెబుతున్నామా లేదా అనే ఒక ఆందోళన ఉంటుంది. వీటన్నిటిని నిరంతరం పుస్తక పఠనం చేయడం వల్ల మంచి మంచి వొకాబులరీ డెవలప్ అవ్వటం, కొత్త విషయాలు తెలియటం వల్ల వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలకి దారి తీయడానికి ఈ పుస్తక పఠనం అనేది ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా విశ్లేషణాత్మక ధోరణి ఏర్పడుతుంది. ఒక విషయం మనకి, అంటే ఒక సమస్య కానివ్వండి, ఒక విషయం

కానీ కొత్త విషయం మనకు అన్నప్పుడు దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఏ దృక్పథం చూడాలి, దీన్ని ఎలా పరిశీలిస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుందనే ఒక విశ్లేషణాత్మకం ద్వారా ఉంటుంది. అంతేకాకుండా నిజాయితీ, బాధ్యత, ఇంకా చెప్పాలంటే సేవగుణం తదితర విషయాలు ఈ పుస్తక పట్టడం వల్ల మనకి తెలియకుండా మనలో వచ్చి చేరే ఒక పాజిటివ్ అంశాలు అనమాట. మరి ఈ పుస్తక పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తదితర వివరాలు మాట్లాడుకునే ముందు ఒక చిత్రగీత విందాం. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు డిగ్జిట్ పాడిన పాట, రామజోగ శాస్త్రీ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. యువత పుస్తక పఠనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. స్వీయ అనుభవాన్ని మించిన జ్ఞానం కానీ గురువు కానీ మరొకరు ఉండరు.

అంటూ ఉంటామంట. ఇది నిజమే. అంటే ఒకరు చెప్పడం వల్ల ఇది మంచి చెడు అని మనం గ్రహిస్తామే కానీ దానిలో లోటుపాట్లు మాత్రం తెలుసుకోవడానికి మన స్వంత అనుభవమే మనకు ప్రేరణిస్తుంది అన్నమాట. అలా స్వీయ అనుభవానికి దోహదం చేసేది జ్ఞానం. మరి ఈ జ్ఞానం దేని ద్వారా వస్తుందంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, పుస్తకాల ద్వారా వస్తుంది. పుస్తకం మనిషికి మౌన గురువు అంటుంటారు, ఎందుకంటే అవి ఇది అని మనకు చెబుతుంది. ఎలా? మనం దాన్ని ఒక సాధన ద్వారా గ్రహిస్తేనే. అంతేగాని నువ్వు ఇలా చేయి అలా చేయి మాత్రం ఎప్పుడు పుస్తకం చెప్పదు. మనం దానిలోని సారాన్ని గ్రహించి ఇలా చేస్తే ఇలా ఉంటాం, ఇలా చేస్తే ఇలా ఉంటాం అని గ్రహించినప్పుడే అది మనకు ఉద్బోధ చేసినట్లు అనిపిస్తుంది. ఏమిటి ఉద్బోధ అంటే ఒక చక్కటి డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఈ డిసిప్లిన్ ఎలా వస్తుంది? మనకి నిన్నలేని జ్ఞానం ఇవాళ వచ్చినప్పుడు, జ్ఞానం అనేది ఇవాళ అలవడినప్పుడు, దానిలో మంచి చెడు విచక్షణ మనం గ్రహించుకున్నప్పుడు మనలో ఒక రకమైన వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది. అంటే ఈ వ్యక్తిత్వం అనేది డిసిప్లిన్తో కూడుకుని ఉంటే చక్కటి నాయకత్వ లక్షణాలు ఏర్పడి మనల్ని 10 మంది అనుకరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, యువతలో నాయకత్వ లక్షణాలు ఏర్పడాలంటే వాళ్ళకు ఒక చక్కటి డిసిప్లిన్ ఉండాలి. అది 10 మంది ఆచరించేదిలా ఉండాలి. 10 మందికి మంచి చేకూర్చేదిలా ఉన్నప్పుడు వారి జీవితాలు వాళ్ళు మెరుగుపరుచుకోగలుగుతారు, 10 మంది జీవితాలని ఒక మంచి దారిలో పెట్టిన వాళ్ళు అవుతారు. మరి ఇవాళ మీకు యూత్ ఖచ్చితంగా చదవాల్సిన 4 పుస్తకాల గురించి పరిచయం చేస్తాను. ఆ 4 పుస్తకాల గురించి పరిచయం చేసే ముందు ఒక చక్కటి పాట విందాం. జలసా చిత్ర నుంచి రామజోగయ్య శాస్త్రి రచించిన గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాధ్యంలో బిన్నీ దయాల్ ప్రియుజ్ పాడిన పాట.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
0: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: యువత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే పుస్తకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, యువత ఖచ్చితంగా చదవాల్సిన 4 పుస్తకాల గురించి చెప్తానని. అందులో ముందుగా ప్రతి భారతీయ పౌరుడు చదవాల్సింది వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ పుస్తక రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరు భారత మాజీ రాష్ట్రపతి. ఇందులో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి జీవిత ప్రయాణాన్ని ఎలా సాగించారో ఇందులో మనకి బోధపడుతుంది. ముఖ్యంగా యూత్కి కష్టపడే తత్వం, కళలు కనడం. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని కళలు ఉంటాయి, వాటిని కనడమే కాదు దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనేది కూడా ఇందులో తెలియజేస్తారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంటే లక్ష్య సాధనకి ఇది ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇక మరొక పుస్తకం ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్టీఫెన్ ఆర్ కోవే ఈ పుస్తక రచయిత. ఇది మనిషి నాయకత్వం, అంటే ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉండాలి, ఎటువంటి వ్యక్తిత్వం ఉంటే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అంటే ముఖ్యంగా సమయ పాలన కానివ్వండి, సానుకూల దృక్పథం కానివ్వండి, ఇలాంటి విషయాల గురించి ఇందులో చాలా స్పష్టంగా మంచి మంచి కొటేషన్తో ఉంటాయి. జీవితంలో విజయం సాధించడానికి మనిషికి చక్కటి అలవాట్లు ఉండాలి. అలాంటి 7 అలవాట్ల గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరంగా చెప్పబడి ఉంటుంది. ఈ పుస్తకం పేరు ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రచయిత స్టీఫెన్ ఆర్ కోవే. మరి ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల త్వరితగతిన, అంటే ఎప్పుడో అనుకున్నది ఇప్పుడే చేయొచ్చు, ఇప్పుడే అనుకుంటే ఈ క్షణమే చేయొచ్చు అనేది కూడా ఈ పుస్తకాలు మనకు బోధిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మనలో చాలామందికి చిన్నతనంలో నువ్వు ఏమవుతావంటే డాక్టర్ అవుతాననో యాక్టర్ అవుతాననో లేకపోతే ఇంజనీర్ అవుతాననో లేకపోతే సైంటిస్ట్ అవుతాననో

మరి మ్యూజిషియన్ అవుతాననో ఇంకా రకరకాలు చెప్తుంటారు. కానీ వీటిలో చాలా తక్కువ మందే వారి ఆలోచనల్ని కోరికల్ని నెరవేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ డిజైర్ అనేది పెద్ద అయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉన్న డిజైర్ కానీ ఒక అనే కోరిక పెద్ద అయిపోయినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. అంటే కళ్ళు కంటూ ఉంటారు, ఇదైతే ఇది నేను డాక్టర్ అవుతానో ఇంజనీర్ అవుతానో లేకపోతే సినిమా ఫీల్డ్లోకి వెళ్తానో. మరి ఈ కోరికలు ఎందుకు తగ్గిపోతామంటే, అంటే చాలామంది చెప్పేది ఏంటంటే పరిస్థితులు ప్రభావం అని చెబుతూ ఉంటారు. మనం కోరిన కోరిక బలంగా ఉండి ఆ మన కళల్ని సహకారం చేసుకోవాలంటే మనకు ఒక గైడెన్స్ కావాలి. ఇలాంటి గైడెన్స్ ఇచ్చే పుస్తకం ఒకటి ఉంది, అదేంటంటే ది ఆల్కెమిస్ట్. ఇదేం చెబుతుందంటే మన కళలు నమ్మి వాటి కోసం ప్రయత్నించాలనే సందేశం ఈ పుస్తకం చదివితే చాలా అద్భుతంగా, అంటే ఇంప్లిమెంట్ చేస్తే మనం ఏదైతే మనం కోరుకున్నామో అది నెరవేరుతుందట. దీని రచయిత పాలో కోయెల్హో. ఇక విజయవంతమైన వ్యక్తుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు డిసిప్లిన్ ఎలా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, వారు వేటి గురించి ఆలోచిస్తారు, వేటి గురించి ఆలోచించకుండా ఉంటారు, తదితర విషయాల గురించి నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం చాలా చాలా బాగుంటుంది. ఇదేం చెబుతుందంటే లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, చక్కటి క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలు, ఇతర విషయాల గురించి చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పుస్తకాలు మీకు ఏదో ఒక టైంలో, అంటే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నా లేదా ఇంకా చక్కటి నాయకత్వాన్ని లక్షణాలను ఏర్పరచుకోవాలన్నా, క్రమశిక్షణ ఇంకా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలన్నా, యువత తప్పకుండా ఏదో ఒక సందర్భంలో చాలా త్వరగా, అంటే ఎంత సాధ్యపడితే అంత త్వరగా చదువుతారని ఆశిస్తూ ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ పాట వింటూ యువవాణి యువజనుల కార్యక్రమాన్ని ముగించేద్దాం. చిత్రం సుందరకాండ, వేటూరి సుందరమూర్తి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట ఇది.

0: సూపరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజ
3: వచ్చాగా,
0: బాకీజా
3: ఆయే హో.

0: ఎంవిఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు
4: సత్తుబాయి
0: సత్యభామా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. ముందుగా సూర్యచంద్ర చిత్రం నుంచి పి సుశీల రాజా సీతారాం పాడిన పాట. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. దేవారాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత సింహస్వప్నం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శివమెత్తిన సత్యం చిత్రం నుంచి జేవి రాఘవ సంగీత సారథ్యంలో ఆరుతిరి గీతం విందాం. పాడిన వారు కేజే యేసుదాస్, వాణి జయరామ్.

తర్వాత వేటా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం కె చక్రవర్తి.

సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్ర వారు ఈ సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. 0.1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. గాలిలో తేమ 55%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చెదురుమదురుగా వర్షపాతం నమోదైనట్లుంది. ఇక గాలిలో తేమ 52%. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడి, 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పారాదీప్ సాగర ద్వీపాల మధ్య రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం వలన ఉత్తరాంధ్ర యానం తీరాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 40-50 కిలోమీటర్ల వేగంతో తీరం నుంచి తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వేస్తాయి. ఈ గాలి వేగం గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం కొన్ని సందర్భాలు ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు, రేపు, ఎల్లుండి సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు, అంటే ఈ నెల 30వ తేదీ వరకు వాతావరణ హెచ్చరిక. ఒడిశా, పశ్చిమ బెంగాల్, వాయు బంగాళాఖాతం, ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే దక్షిణ తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, అదేవిధంగా అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు బలమైన ఎదురుగాలు వేస్తాయి. ఈ గాలి వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 5 రోజుల పాటు సముద్రంలో చేపల వేట వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విద్దాం. గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుంచి మాధవ్ పెద్ది రమేష్, పి సుశీల పాడిన పాట.

0: medal, with the Commonwealth Games record total of 273 kilograms. The silver medal is India's second medal at this year's Commonwealth Games and first in an able-bodied event. Earlier, para powerlifter Jandu Kumar opened India's medal account with the bronze in the men's heavyweight event. And in men's cricket, India have set a target of 193 runs for Zimbabwe in the third and the final T20 international of series in Harare. Opting to bat, India posted 192 for 5 wickets in their allotted 20 overs. Vaibhav Suryavanshi starred with bat, scoring 81 of 49 balls, while Ishan Kishan contributed 29 of 26 deliveries. For Zimbabwe, Brad Evans took 2 wickets. India made 2 changes to their playing 11, with Suryansh Hegde and Ashok Kumar replacing Shivam Dubey and Prince Yadav. And with that, we end this news bulletin.
1: Platform
2: number 2 se chalne wali super fast express ke yatri.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటోంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంట్ బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల్లో భారత్ నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ భాగస్వామిగా కూడా ఎదుగుతోందని చెప్పారు. దేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డిఆర్డీఓ ఇటీవల పినాక దీర్ఘశ్రేణి గైడెడ్ ర్యాకెట్ను విజయవంతంగా పరీక్షించిందని గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని పేర్కొన్నారు. అలాగే నేడు యావత్ భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్న సందర్భంగా కార్గిల్ యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. 1999లో పాకిస్తాన్తో జరిగిన సంఘర్షణలో కఠిన వాతావరణ పరిస్థితులు, శత్రువు నుంచి సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ సైనికులు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: ఈ దిన్ హమే అప్నే వీర్ జవానోకే అద్భుత సాహస్ కి యాద్ దిలాతా హై. కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతీ, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతీ సే బడా థా. ఉన్నోనె మా భారతీ కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా. 14 జులై కో దిల్లీ కే నేషనల్ వార్ మెమోరియల్ సే శురూ హుయీ శౌర్య విజయ యాత్రా ద్రాస్ కే కర్గిల్ వార్ మెమోరియల్ తక్ పహుంచేగి. ఇస్కా సందేశ్ హై వన్ రైట్ వన్ నేషన్ వన్ సెల్యూట్.
0: గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల పాలనపై 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా ఎన్డీఏ

0: కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆక్వా రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఇందుకుగాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం శ్రీనివాసవర్మను ఈరోజు భీమవరంలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు చేస్తోందన్నారు. సోయాబీన్ ధరలు పెరుగుదల, మన ప్రాంతం నుంచి ఫిష్ మీల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు అవుతుండడమే ఫీడ్ ధరలు అమాంతంగా పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఫీడ్ ధరలు తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని శ్రీనివాసవర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, పలువురు ప్రజాప్రతినిధులు సభ ఏర్పాట్లను విమానాశ్రయంలో ఈరోజు సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి ప్రధానమంత్రి పర్యటన ప్రారంభమవుతుందని, విమానాశ్రయంలో 13,000 మందితో అరకు ధింస గిరిజన నృత్యంతో ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలకనున్నామని వెల్లడించారు. ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. సమీక్ష అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ ఎయిర్పోర్ట్లో 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్గో ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఇండస్ట్రీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారిని ఎయిర్పోర్ట్ ఇనాగురల్కి రమ్మని ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించడం జరిగింది. 3 జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానీకానికి వచ్చి ఈ వైభవంగా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.
0: భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి తొలుట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అత్యధికంగా 81 పరుగులు చేసి రాణించాడు. ఇప్పటికే 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాల్లో వీస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాయుగుండంతో సముద్రం అలజడిగా ఉంటుందని, బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటలకు తులిపావంచ వద్ద ప్రారంభమై అడవ్వరం, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, అప్పోగర్, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, సీతమ్మధార, మురళీనగర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, లక్ష్మీనగర్, ప్రహ్లాదపురం, పాతగోశాల, సింహాచలం బస్టాండ్ మీదుగా తొలిపావంచకు తిరిగి చేరడంతో ముగియనుంది. మొత్తం 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. విశాఖ నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలిపాలెం నుండి విజయనగరం, శ్రీకాకుళం, కొత్త వలస, అరకు, పాడేరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు కాన్వెంట్ జంక్షన్, పోర్టు రోడ్, శీలానగర్, కూర్మన్నపాలెం, దువ్వాడ రైల్వే స్టేషన్, అనకాపల్లి, సబ్బవరం హైవే, పెందుర్తి, ఆనందపురం జాతీయ రహదారి మీదుగా మళ్లించబడతాయని పేర్కొంది. అలాగే ఇతర జిల్లాల నుండి విశాఖ నగరంలోకి వచ్చే వాహనాలు అదే మార్గంలో ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంటాయని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 2 ఏళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటి

0: ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణః ఉద్బోధనం. ప్రఖ్యాపితం తేన సామూహిక సహభాగితాయాః వైశిష్ట్యం. కార్గిల్ విజయ దివసావసరి ప్రధానమంత్రి ప్రభృతయః హుతాత్మ వీరేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయన్. ప్రధానమంత్రిణా అద్య కార్గిల్ విజయ దివసే రాష్ట్రస్య అతుల్య హుతాత్మ పురుషాః ససంభ్రమం సంస్మృతాః. ప్రోక్తం చ యత్ దేశాయ తేషాం మహాబలిదానం సర్వాన్ గౌరవపూర్ణాన్ కరోతి. మాతృభూమేః రక్షణాయ హుతాత్మ వీరేభ్యః రాష్ట్రపత్యాదిభిః భావాంజలిః సమర్పితః. కృష్ణసాగర మార్గేషు పోత సేవాయాః పూర్వం సురక్షా సంకటం పరీక్షణాయ విదేశ మంత్రాలయస్య భారతీయానాం కృతె తీవ్ర సంచేతనా. గ్లాస్గో నగరే సమాయోజితాసు రాష్ట్రమండల క్రీడాసు రిషికాంత సింహ చనంబం షష్ఠీ కిలోగ్రామ భారోత్తోలన స్పర్ధాయాం అనుపమం కౌశలం ప్రదర్శ్య రజత పదకం సముపార్జితవాన్. అపి చ పురుష క్రికెట్ క్రీడా శృంఖలాయాం భారత్ జింబాబ్వే దేశయోర్మధ్యే 20-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః తృతీయా స్పర్ధా అద్య హరారే నగరే ప్రచలతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ భారతస్య సాంస్కృతిక మూల్యేషు సామూహిక సహభాగిత్వం సర్వదా బలస్య స్తోత్రో వర్తతే. శ్రీమోదీ అద్య దృశ్య శ్రవ్య మాధ్యమేన 26,000 వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యస్య ప్రతిభాగిభిః సహ వార్తాలాపావధౌ ఏతద్ ఉక్తవాన్. అద్య కార్గిల్ విజయ దివసావసరే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రస్య అతుల్య పరాక్రమిణః శౌర్యపురుషాన్ ససంభ్రమం సస్మార. తేన ఉద్ఘోషితం యత్ భారతం అద్య నిరంతరం నూతనాన్ ఉచ్చ శిఖరాన్ ఆరోహతి. తద్యథా సైన్య ఉత్పాదనే సైన్య నిర్యాతే అథవా మిత్ర రాష్ట్రైః సహ రాజనైతిక సహయోగే భవతు. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశవాసినః సంబోధయన్ శ్రీమోదీ ఆహ యత్ అద్య జులై మాసస్య 26 దినాంకో వర్తతే. యో హి సా తిథిః యస్యాః సంస్మరణాయ కస్యాపి పంచాంగస్య ఆవశ్యకతా నైవ వర్తతే, యతో హి అద్య సంపూర్ణే రాష్ట్రే కార్గిల్ విజయ దివసః పరిపాల్యతే.
7: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
6: శ్రీమోదీ న్యగాదీత్ యత్ భారతం అశ్రాంతం స్వకీయస్య ప్రావిధిక సామర్థ్యస్య సుదృఢీకరణం విదధాతి. తేన భారతీయ నౌసేనాయాం ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇతి పోతస్య నూతన ప్రవేశః విశేషతః శ్లాఘితః. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ గత రవివాసరే

0: इति साग्रहम् उद्बोधिताः। पुरुष क्रिकेट क्रीडा श्रृंखलायां भारत जिम्बाब्वे देशयोर्मध्ये 20-20 अंतरराष्ट्रीय श्रृंखलायाः तृतीया स्पर्धा अद्य हरारे नगरे प्रचलति। भारतेन जिम्बाब्वे देशस्य सम्मुखे 93.1 धावनांकानां लक्ष्यम् उपस्थापितम्। अद्यत्वे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु भारतस्य ऋषिकांत सिंह चनम्बम इत्येषः ग्लास्को नगरे पुरुषाणां 60 kg मितायां भारोत्तोलन स्पर्धायां रजत पदकम् अवाप्तवान्। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टण केंद्रम। సైన్స్ అవేరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇవాళ మన సైన్స్ అవేరంలో ఫిట్నెస్ మంత్ర, ఆ తర్వాత వికాసంలో ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకుందాం, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఫిట్నెస్ మంత్ర

ఏంటి ఫిట్నెస్ మంత్ర అన్నారు, నిద్ర గురించి పాటలు వేస్తున్నారు అనుకుంటున్నారు కదా. అవును, ఇవాళ మనం ఫిట్నెస్ మంత్రాల్లో మాట్లాడుకోబోయేది నిద్ర గురించి. చాలామందికి నిద్ర అంటే అది ఒక విశ్రాంతి అనుకుంటారు. నిజానికి అది 100% విశ్రాంతి అని అనుకోవడంలో తప్పేమీ లేదు, కానీ నిద్ర అనేది శరీరానికి చాలా చాలా చాలా అవసరం. రేపటి రోజును మనం హాయిగా ఆనందంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సమర్థవంతంగా నిర్వహించాలి అంటే ముందు రోజు తగినంత నిద్ర ఉంటేనే అది సాధ్యపడుతుంది అన్నమాట. నిద్రపడితే ఎలా ఉండాలంటే అది గాఢ నిద్ర ఉండాలి, లేకపోతే శరీరంతో పాటు మనసు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుందో ముందు తెలుసుకుందాం. ఒక మనిషికి సరైన నిద్ర లేకపోతే ముందు చికాకు, అలసట, వెంటనే నీరసం రావటం ఇటువంటివి జరుగుతుంది. మరి ఏంటి నిద్రలేమి మనం ఎలా గుర్తించాలి? సరిగ్గా నిద్ర లేకపోతే శరీరం పొడిబారిపోతూ ఉంటుంది, ముడతలు పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మొహం ఎరుపెక్కడం, ఉబ్బడం, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మన క్యారీ బ్యాగులు అంటూ సరదాగా అనుకుంటాం చూసావా, అవి కూడా ఈ నిద్రలేమి వలన వస్తాయి. ఏది వీటిని ఎలా గుర్తించవచ్చు అంటే ముడతలు పడటం, ఉబ్బడం, చర్మం జారిపోవడం వంటివి కూడా దీనివల్ల జరుగుతుంటుంది. ఇంకా డ్రైగా అయిపోవడం, చాలామందికి మొటాలు కూడా ఈ నిద్రలేమి వలన వస్తూ ఉంటాయి. కంటి నిండా నిద్ర పట్టకపోతే చిరుతిళ్ళు వైపు కూడా, అంటే చిరు తిండ్లు ఉంటాయి కదా మనం, అంటే సరిగ్గా నిద్ర రాకపోతే రాత్రిపూట ఏదో ఒకటి తింటూ ఉంటారు. అంటే ఏదైనా తింటే కడుపులో కాస్త గట్టిగా ఉంటే నిద్ర పడుతుందని చాలామంది సలహా ఇస్తారట. ఇలా తినే క్రమంలో ఏం చేస్తుంటారంటే వేపుడు కూరలు, మసాలా కూరలు, ఇంకా శీతల పానీయాలు ఏది పడితే అది తినడం జరుగుతుంది. అంటే అది ఒక కాలక్షేపంగా భావిస్తాం. నిద్ర పట్టకపోవడానికి ఈ చిరుతిళ్ళు కూడా, అంటే ఈ చిరుతిళ్ళు తింటే నిద్ర పట్టిందనే ఒక భావన కూడా కొంతమంది ఉంటుంది. అంటే ఇలా తినడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకే నిద్రలేమితో పాటు ముందే చెప్పుకున్నాం కదా, చిరాకు చికాకు కలుగుతుంటే ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం కూడా జరుగుతుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే మరుసటి రోజు నీరసంగా ఉండే సందర్భాలు ఎంతమందికి లేవు? ఇకపోతే ఏకాగ్రత, విద్యార్థుల ఏకాగ్రత అనేది ఏ రకంగా ఉండదు. అంటే ఈ అలసట వలన మానసికంగా కూడా ఎటువంటి ఏకాగ్రత, దీంతో ఉత్పాదకత తగ్గుతుంది, పనిచేసే చోట నైపుణ్యం కూడా దెబ్బతినే అవకాశం.

ఉంటుంది. మరి సరిగ్గా నిద్రపోవాలంటే ఏం చేయాలి మనం? పెద్దవారిలో చాలామందికి రాత్రిపూట 7 నుంచి 9 గంటల పూట నిద్ర అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ 7 నుంచి 9 గంటల నిద్ర అనేది ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి పోవాలి. అంతేకాకుండా వాయిదాల పద్ధతిలో రాత్రిపూట 4 గంటలు పడుకోవడం, మధ్యాహ్నం తిన్న తర్వాత 2 గంటలు 3 గంటలు పడుకోవడం ఇది సరైన నిద్ర కాదు. ఇలా నిద్రపోకపోతే ఈ కణజాలం అంటే మంచి కణజాలం అభివృద్ధి చెందడం అనేది జరగదు. ఇకపోతే నిస్సత్తువ, ఉత్సాహం తగ్గటం, శక్తిహీనలు కావడం అనేది ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ నిద్రలేం వల్ల వస్తాయి. అందుకే రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అనేది నేర్చుకోవాలి. ఇక మనం పడుకునే గది చల్లగా అంటే ఒక నిర్ణీత చల్లదనం ఉండాలి, చీకటిగా ఉండేలా చూసుకోవాలి, చక్కటి వాతావరణం ఉండాలంటే మంచి పరిశుభ్రత కూడిన వాతావరణం ఉండాలి. అదేవిధంగా మంచి నిద్ర పట్టాలంటే శరీరం చెమట పట్టాలి. చెమట ఎలా పడుతుంది? పకడ్బందీగా ఒక క్రమశిక్షణతో కూడిన యోగా కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇంకా ఈత వంటి వ్యాయామాలు చేసినప్పుడే శరీరం చెమట పడుతుంది, అలసట వస్తుంది, పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది. మంచిగా నిద్ర పడితే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇది ఇవాళ ఫిట్నెస్ మంత్రలో మనం మాట్లాడుకున్న అంశం.

నాటకాల రాయుడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం చికే వెంకటేష్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం వింటున్నారు. మనం ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం ఏమిటంటే అది ఆయుష్మాన్ భారత్ అనే పథకం గురించి. ఈ పథకం 2018 సెప్టెంబర్ 23 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఈ ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వైద్య ఖర్చుల భారాన్ని కూడా తగ్గించడం ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానంగా 2 భాగాలకు విభజించబడి ఈ సేవలు అందిస్తూ ఉంటుంది. మొదటిది

అండ్ వెల్నెస్ సెంటర్లు. ఈ సెంటర్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంటాయి. ఎవరికి? గర్భిణీ స్త్రీలకి, చిన్నారులకు, ఇంకా వృద్ధులకు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయా ప్రాంతాల్లో ఈ సెంటర్ల ద్వారా వైద్య సదుపాయం అందిస్తూ ఉంటారు. ఇక రెండవది, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత, అంటే క్యాష్లెస్ సేవలు ఉచితంగా అందించబడతాయి. ఎలాంటి చోట అందించబడతాయి అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వం వీరికి చెల్లిస్తుంది. దీనికి ఎటువంటి వయోపరిమితి లేదు. కుటుంబ సభ్యుల గరిష్ట నెంబరు ఇంత ఉండాలని కూడా ఏమీ లేదు. అంటే సంవత్సరానికి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుందన్నమాట. అలాగే కుటుంబ సభ్యులు, మేము ముందు చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల సంఖ్యపై కానీ వయోపరిమితి కానీ ఎటువంటి గరిష్ట పరిమితిని ఏమి నిర్ణయించలేదు. ముఖ్యంగా చెప్పాలంటే పేద కుటుంబాలకు భారీ వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తూ నాణ్యమైన వైద్య సేవలు సులభంగా పొందే ప్రజా ఆరోగ్య సేవ పథకం ఆయుష్మాన్ భారత్ అని తప్పకుండా చెప్పుకోవాల్సిన పథకం ఇది.

సాయం సమీర్ వింటున్నారు. ఇవాళ సాయంత్రం మనం యువాని వచనాల కార్యక్రమంలో పుస్తక పఠనం గురించి మాట్లాడుకున్నాం. ఈ పుస్తక పఠనం వల్ల జీవితంలో ఏమేమి సాధించవచ్చు, మన జీవితాన్ని ఎలా మౌలు చేసుకోవాలి తదితర వివరాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ ప్రారంభంలో కూడా మనం అలాంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమిటి పద్దాక అదే విషయాన్ని చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. పుస్తకాలను ప్రేమించిన ఒక సాధారణ వ్యక్తి, అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తి అని ఎందుకంటున్నారంటే ఆయన ఒక బస్ కండక్టర్. చిన్న అభిరుచి కూడా గొప్ప ఉద్యమంగా మారుతుంది అని నిరూపించి లక్షల మందికి జ్ఞానదీపం వెలిగించిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారంతో గుర్తించి సన్మానించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే అన్కే గౌడ. ప్రతి విద్యార్థికి యువతకి ఎంతో ప్రేరణనిచ్చే ఈయన జీవితం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అంకే గౌడ పుట్టింది కర్ణాటకలో ఒక చిన్న రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అమితమైన అభిరుచి. ఆ అభిరుచితో ఏ చిన్న పుస్తకం కంటబడినా చదివి భద్రపరిచేవాడు. అంతేకాదు, అందరూ ఏదో ఒకలా పుస్తకాలు చదవాలని తపించి పుస్తకాలను సేకరించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బస్ కండక్టర్గా, ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగంగా పనిచేసిన అంకే గౌడ జీవితం, జీతం, జీవనం ఎక్కువగా పుస్తకాలు సేకరించడానికే ఖర్చు పెట్టేశారన్నమాట. నిజానికి గౌడ జీవించింది డబ్బు కోసం కాదు, జ్ఞానం కోసం. 50 సంవత్సరాలకు పైగా నిరంతరం శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చుకుని నోర్చుకుని 20 లక్షలకు పైగా పుస్తకాలను సేకరించి ఆ పుస్తకాలతో పుస్తకమనే ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 20కు పైగా భాషల్లో అరుదైన పుస్తకాలు, వేలాది నిఘంటువులు, ఇంకా పత్రికలు చాలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో హరళహల్లి గ్రామంలో ఉన్న ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షలు ప్రిపేరవుతున్న ఎంతోమంది నిరంతరం ఉపయోగించుకుంటూ ఉన్నారు. డబ్బు కంటే జ్ఞానం శాశ్వతమైనదని నమ్మే అంకే గౌడ లక్షల మందికి జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నారు. తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2026 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని సత్కరించి గౌరవించుకుంది. జ్ఞానం అందరికీ చేరాలనే లక్ష్యంతో జీవితాన్ని అంకితం చేసిన అంకే గౌడ జీవితం ఇవాళ మన అందరికీ ప్రేరణనే తప్పకుండా చెప్పుకోవాలి. కరికి ఇప్పుడు చూడాలని చిత్ర నుంచి శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట విందాము.

ఇతరుల బాధను తన బాధగా భావించి సేవ చేసే వ్యక్తులు అరుదుగా ఉంటుంటారు. అలాంటి అరుదైన అన్నదాత నారాయణన్ కృష్ణన్ వ్యక్తిత్వం గురించి మనం కొంత మాట్లాడుకోవాలి ఇవాళ. ఈ నారాయణ కృష్ణన్ తమిళనాడుకు చెందిన సామాజిక సేవకుడు. ఒకప్పుడు ప్రముఖ హోటల్లో చెఫ్గా ఉద్యోగం చేసే అవకాశం వచ్చి కొంతకాలం పనిచేసి అనుకోకుండా ఒకరోజు రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న వృద్ధుని చూసి చలించిపోయి తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. ఆ మార్చుకున్న లక్ష్యం ఏమైందంటే, ఆ తర్వాత తాను జీవనభృతి కోసం చేస్తున్న ప్రతి ఉద్యోగాన్ని వదిలేశాడు. నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతిరోజు ఆహారాన్ని అందించాలని దీక్షభూని, ఆ దీక్షని పదును పెట్టి, అంటే పదును పెట్టడం అంటే ఎలాగైనా వాళ్ళకి ఆహారం పెట్టాలని పరితపించి అదే లక్ష్యంతో పనిచేసి ఇవాళ ఆయన అక్షయ ట్రస్ట్ను స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు అన్నాన్ని సమకూర్చి పెడుతున్నారు.

ముఖ్యంగా వేలాది మంది ఈ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఆహారాన్ని పొందుతున్నారన్నమాట. గొప్పతనం సంపదలో కాదు, సేవలో ఉంటుందని, చిన్న సహాయం కూడా ఎంతోమంది జీవితాలను మార్చగలదని నారాయణ కృష్ణన్ వ్యక్తిత్వం మనకు సందేశాన్ని ఇస్తుంది. ఇదేండి ఇవాళ వ్యక్తిత్వం వివరం. మరి మనం సాయం సమీరంలో చివరిగా వినబోతున్న పాట బంగారు భూమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సేవల వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నిలో పరిస్థితుల్లో భూ సంరక్షణ ఇంకా ఎరువుల వినియోగం డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం వింటారు. వీరు నైరా వ్యవసాయ కళాశాల నేల పరిశోధన శాస్త్రవేత్త. ఆ తర్వాత జానపద గీతం ఇంకా వ్యవసాయ సమాచారంలో జీవన ఎరువులు ఉపయోగించే విధానాలు వివరాలు వింటారు. 7:45 స్వరమాలిక. రాత్రి 8:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ మనస్సులోని భావాలను దేశ విదేశ భారతీయులతో పంచుకున్న మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులోని మాట వింటారు. 8:30 వార్తలు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదూషి వర్ష అగర్వాల్ సంతూరు వాదనం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో ఆంధ్ర శివక్షేత్ర గీతావళి వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన, వ్యాఖ్యాత డాక్టర్ వేతుల సుబ్రహ్మణ్య శాస్త్రి. పొలం పనులు యథావిధిగా 6 గంటల 35 నిమిషాలకు. ఇందులో తక్కువ నీటితో వరి సాగు వివరాలు వింటారు. 7 గంటలకు ప్రసార విషయాలు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమయంలో భాగంగా నేటి మాటగా స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి జయంతి, ఆ తర్వాత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం మానవత్వం కథానిక రచనా శ్రీ బీశెట్టి శ్రీనివాసరావు, పఠనం శ్రీమతి బెళగాం గాయత్రి, ఇంకా పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలు 7 గంటల 15 నిమిషాల నుంచి ఉదయ సమయంలో భాగంగా. 8 గంటల 30 నిమిషాలకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8 గంటల 30 నిమిషాలకు. ఇందులో శ్రీ రాళ్లపాటి అచ్చెన్న బృందం నాదస్వరం వింటారు. 9 గంటలకు పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గోమెన్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు 10 గంటల 30 నిమిషాలకు. 11 గంటలకు మధురిమ, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి చిత్రగీతాలు. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రించి ప్రసారమవుతుంది. 1:30 ఇంట్లో ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట అనే అంశం ఆధారంగా మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రోతలు 2724427 2788 అనే ఫోన్ నెంబర్కు 0891 అనే ఎస్టీడీ నెంబర్ని జత చేసి మహిళా శ్రోతలు మీకు మీ ఇష్టమైన ఆటని మాతో పంచుకోవచ్చు. ఇక 2:30 జానపద రంజంలో అమ్మవారి దండకం గర్గ నృత్యం, శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం వారిచే. ఆ తర్వాత జానపద గేయాలు శ్రీ చక్రపాణి రాజులు వారిచే వింటారు. సాయంత్రం ప్రసలు 5 గంటలకు యువ్వాని, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం, రాత్రి 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15 వ్యవసాయ పాఠశాల. ఇందులో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వ్యవసాయ కళాశాల నైరా. ఇక 7:45 వికసిత్ భారత్, ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్య అంశాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్ర చిరిని
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
2: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है.
1: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
2: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the, magar Mai Bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye Bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva, har beti isi bharose aur aatmavishwas se aage badhe.
1: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
2: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों श्रद्धापूर्वक नमन करता हूँ.
1: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
1: आत्मनिर्भर भारत, मेक इन इंडिया द्वारा रक्षण రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపైన ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ధ నౌకలు,

0: క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
0: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చునని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలనే అంశంపైన మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపైన వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97 చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26 రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబ్వేతో జరుగుతున్న 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలు అందేసరికి జింబాబ్వే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లిశ్రమల వ్యవసాయదారు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నీనో పరిస్థితుల్లో భూ సంరక్షణ ఇంకా ఎరువుల వినియోగం ఈ అంశం గురించిన ప్రసంగం, ఆ తర్వాత జనపతి ఇంకా వ్యవసాయ సమాచారం వింటారు. కార్యక్రమంలో ముందుగా
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ, ఎరువుల వినియోగం, డాక్టర్ జే జగన్నాథం గారి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. వీరు నైరా వ్యవసాయ కళాశాల నేల పరిశోధన శాస్త్రవేత్త.
4: భూ ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావము, సుస్థిర వ్యవసాయానికి ఎరువుల వినియోగం గురించి మనము చెప్పుకున్నట్లయితే, ఈ మధ్యకాలంలో ఎల్నినో గురించి చాలా మాటలు మనం వింటున్నాం. ఈ ఎల్నినో అనేది ఏంటంటే వాతావరణంలో ఏర్పడేటటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రతి 1 నుంచి 7 సంవత్సరాల లోపు ఒకసారి ఏర్పడేటటువంటి ఒక వాతావరణ మార్పు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలంపై ఏర్పడేటటువంటి అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన ఎల్నినో పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వలన మన ఋతుపవనాలు ఇవి మందగించటం వలన, సముద్ర జలాలు వేడెక్కడం వలన, మన సముద్రంలో ఏర్పడేటటువంటి ఋతుపవనాలు సక్రమంగా లేకపోవటం వలన ఈ వర్షాపాతం అనేది చాలా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ కారణం వలన మన జలాశయాలన్నింటిలో కూడా నీరు తగ్గిపోవటం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వర్షపాతం లేకపోవటం వలన సకాలంలో రైతులు పంటలు వేసుకోలేకపోవటము, కరువు సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మనం అధిగమించడానికి కొన్ని సూచనలు అనేవి మనము చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా పంటల ప్రభావం పైన ఈ వర్షపాతం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించబడుతుంది. వర్షం లేకపోతే పంటల తాలూకా దిగుబడులు కానీ, అలాగే భూమి ఆరోగ్యం కానీ చాలా మటుకు దెబ్బతినేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లోటు వర్షపాతం వలన మనకి సకాలంలో పంటలకు సరైన నీరు అందించలేకపోవటం వలన మనము పంటలు దిగుబడి తగ్గిపోవటము, ఒక్కోసారి పంటలు పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే కరువు పరిస్థితులు కూడా ఏర్పడడానికి సూచన ఉన్నాయి. అలాగే మత్స్య సంపద కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, అలాగే పశు సంపద పరిశ్రమ కానీ, ఇవన్నీ కూడా ఈ లోటు వర్షపాతం వలన చాలా దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మనకి ఈ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వలన కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు, అలాగే పాడి పరిశ్రమలు అయితే పాలు దిగుబడి తగ్గిపోవటం, అలా పౌల్ట్రీ రంగంలో మనం చూసుకున్నట్లయితే వాటి తాలూకా దిగుబడులు బాగా తగ్గిపోవడం అనేది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దీనివలన మన భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం, ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా 80% వరకు కూడా ఈ వ్యవసాయం పైనే, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైన ఎక్కువగా ఆధారపడి ఉంది. కనుక మన GDP గణనీయంగా తగ్గిపోయేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి వీటన్నిటిని కూడా మనం చేయటానికి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూసుకున్నట్లే

అయితే ఈ ఎల్లిన పరిస్థితుల్లో అంతా కూడా మనకి లోటు వర్షపాతమే ఉంటుందా అని మనం గమనించుకున్నట్లయితే, గత సంవత్సరాల తాలూకా పరిశోధన ఫలితంగా మనకి హిందూ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఇండియన్ ఓషన్ డైపోల్ అని అంటాం, ఐఓడి. ఇది మనకి అనుకూలంగానే ఉన్నట్లయితే ఎల్లైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన భారతదేశానికి చక్కనటువంటి వర్షపాతాలు కురిసే సమయాలు చాలా ఉన్నాయి. అంటే ఇది మనకి అనుకూలంగా లేకపోతే గణనీయంగా వర్షపాతం తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదిగా మనం పూర్వం చెప్పుకున్నట్టుగా కరువు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకి ఏర్పడేటటువంటి కరువు పరిస్థితి ఏంటంటే, గత 120 సంవత్సరాలకు ముందు వరకు కూడా ఇలాంటి కరువు అనేది ఏర్పడలేదు. ఎందుకంటే పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటటువంటి ఆ పరిస్థితులను మనము చూస్తున్నాం కనుక, శాస్త్రవేత్తలు నిరంతరంగా అధ్యయనం చేస్తున్నారు కనుక ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. దీన్ని అధిగమించడానికి మనం కొన్ని చర్యలు మనం చేపట్టాలి. అయితే ఈ చర్యలు చేపట్టే ముందు మనకి దీనివలన భూసారం పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటే, ముఖ్యంగా వర్షపాతం తగ్గిపోవటం వలన మనకి భూమిలో సారం అనేది దెబ్బతింటుంది. అందుకే భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోయి వాటి చర్యలు కూడా క్రమంగా మందగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల చర్యల వలనే మన భూమి సారవంతం అవుతుంది, మనం వేసుకునే పంటలకి పోషణ అందించే శక్తి కూడా పెరుగుతుంది. ఈ వర్షపాతం తగ్గిపోవటం వలన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగిపోవటం వలన మనకి సూక్ష్మజీవులు చర్యలు నెమ్మదించడం, అలాగే వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటం వలన మనకి ఈ పోషక పదార్థాలు అందే ప్రభావం తగ్గిపోతుంది. దీనివలన పంటలు చాలా గణనీయంగా దిగుబడులు తగ్గిపోతాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రైతాంగం వేసేటటువంటి ఎరువులు కూడా భూమిలో తగినటువంటి తేమ కానీ లేకపోయినట్లయితే ఇవి మొక్కలకు అందే పరిస్థితి లేదు. ఇది కూడా మనకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించే అవకాశం ఉంది. అలాగే భూమి తాలూకా నిర్మాణం అది కూడా తీవ్రంగా దెబ్బతిని రానున్న రోజుల్లో భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయే ప్రమాదం కూడా దీన్ని ఉంది. ఇవన్నీ మనము చూసుకున్నట్లయితే వీటిని నివారించడానికి, ఈ భూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది మన వ్యవసాయ రంగానికి చాలా ఉత్తమిస్తుంది కనుక, మన రైతులకి ఇది చాలా ఉపయోగకరం కనుక మనం దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి. అయితే భూమి ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నట్లయితే, భూమికి మూడు రకాలైనటువంటి ఆరోగ్యాలు మనకు ఉంటాయి. అది భూమి తాలూకా భౌతిక ఆరోగ్యము, అలాగే రసాయనిక ఆరోగ్యము, అలాగే జీవ ఆరోగ్యం అని మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. భౌతిక ఆరోగ్యం అయితే నేలలో నిర్మాణము, నేలలో మట్టి అణువుల తాలూకా అవి ఏర్పడే క్రమము, దానివలన భూమికి గాలి నీరు నిలుపుకునే శక్తి, ఇవన్నీ కూడా చక్రంగా ఉండేటటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది. భూమి తాలూకా రసాయనిక ఆరోగ్యం గురించి చెప్పుకున్నట్లయితే, భూమిలో లభ్యమయ్యేటటువంటి పోషకాలు, అలాగే ఎక్కువగా నత్రజని, భాస్వరము, పొటాషు లాంటివి, అలాగే సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింకు, కాపర్, ఇనుము లాంటి మూలకాలు, ఇవన్నీ కూడా మనకి రసాయన ఆరోగ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భూమి తాలూకా జీవ ఆరోగ్యం గురించి చెప్పుకున్నట్లయితే, భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు, వానపాములైతేనేమి, రకరకాల క్రిమి కీటకాదులు అయితేనేమి, ఇవన్నీ కూడా భూమిలో ఉండి భూమిని గుల్లపరిచి భూమిలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా పోషకాలుగా మార్చే ప్రక్రియ అంతా కూడా ఈ సూక్ష్మజీవులే చేస్తే కనుక వాటి తాలూకా చర్యలు, భూములు ఎప్పుడైతే తేమ తగ్గిపోతుందో ఆ ప్రక్రియ అంతా కూడా నిలిచిపోతుంది. అలాగే భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వలన కూడా వాటి తాలూకా చర్యలు నెమ్మదించి వాటి తల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది కనుక ఆ ఆరోగ్యం అనేది భూమి తల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలంటే, ముఖ్యంగా ఈ ఎల్లైన పరిస్థితుల్లో మనకు పూర్తిగా వర్షం అంటూ కొరకపోవడం అంటూ ఏమీ ఉండదు, కానీ సస్యానికి అనుకూలమైనటువంటి వర్షం మాత్రం కురవదు. అంటే ఒక రోజులో ఇంచుమించుగా అధికమైనటువంటి వర్షపాతం కురిసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే సాధారణంగా ఒక రోజుకి మనకి 2.5 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం కానీ పడితే మంచి వర్షం కురిసిందని అనుకుంటాం. అంతకు మించి ఎక్కువ వర్షం కానీ ఒక రోజులో పడితే అది మనకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా నేల కోత ఏర్పడడం, నేల సారవంతమైనటువంటి నేల పైపొర కోతకు గురై మనకి భూమి నుంచి ఏదైనా చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివలన చాలా నష్టం జరుగుతుంది మన భూములకి. ఇది కూడా ఈ ఎల్లిన పరిస్థితుల్లో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే వర్షం పూర్తిగా లేకపోవటం, కురిస్తే ఒక్కరోజులోనే అధిక వర్షపాతం కురవటం అలాంటివి జరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులు రాకుండా మనకి సాధారణంగా వాలు ప్రాంతాలు ఎక్కువగా ఉంటే మనకి కాంటూరు వ్యవసాయం చేసుకోవాలి. వాళ్ళకి అడ్డంగా

జీవగట్టులు కానీ ట్రెంచెస్ కానీ ఇవన్నీ తవ్వుకొని మనకి నీరు నడిచేటట్టుగా చేసుకోవాలి కానీ పారేటట్టుగా చేసుకోకుండా ఉండాలి. అది నీరు నడిచేటట్టుగా ఉండేటప్పుడు మనకి ఎక్కువ నీరు భూమిలోకి ఇంకి మనకి భూమి ఈ నీటి అద్దరిని తట్టుకునేటటువంటి శక్తి మనకి పెరుగుతుంది. అలాగే కురిసినటువంటి వర్షాన్ని అంతటం కూడా ఒడిసి పట్టుకొని మనకి ఎక్కడైనా లోతైన ప్రదేశాల్లో చిన్న కమతా లాంటివి తవ్వుకొని అందులో నీరుని మనము నిల్వ చేసుకుని ఉంచుకొని ఎప్పుడైతే మనకి నీటి అద్దరి వర్షపాతం అనేది లేకుండా పోతుందో అలాంటి పరిస్థితుల్లో మనకి మనం స్టోర్ చేసుకునేటటువంటి నీటిని నిల్వ చేసుకునే నీటిని మనం తిరిగి పంటలకు ఉపయోగించుకునే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. కనుక ఈ పరిస్థితుల్లో మనము ఎక్కువగా మనకి తుంపర సేద్యం అనేది బిందు సేద్యం అనేటటువంటి పద్ధతులు కానీ ఆచరించినట్లయితే మనకు చాలా వరకు కురిసినటువంటి వర్షపాతాన్ని నీటిని మనం సద్వినియోగం చేసుకొని పంటలకు ఏమాత్రం నష్టం లేకుండా మనము మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిలో ఎక్కువగా సేంద్రియ పదార్థాలు వేయటం వలన కూడా అంటే పశువుల గత్తం కానీ వానపాముల గత్తం కానీ అలా ఇతరత్ర ఏదైనా సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా వాడటం వలన అంటే ఇంచుమించుగా ఎకరాకి 10 బండ్ల వరకు కూడా బాగా మాగినటువంటి పశువుల ఎరువు వేసుకోవటం అలాగే 2 నుంచి 3 టన్నుల వరకు కూడా వానపాముల ఎరువులు వేసుకోవటం వలన కూడా భూమి తాలూకు ఆరోగ్యం మంచిగా కాపాడబడుతుంది. భూమిలో ఈ పోషక విలువలు ఉంటాయి, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అలాగే ఈ పోషకాలు ఈ సూక్ష్మజీవులు తాలూకే చర్యల వలన ఈ మొక్కలన్నీ కూడా నీటి అద్దెను తట్టుకునే శక్తి వాటికి పెరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్యలు మనం చేపట్టాలి. అలాగే భూమిపైన సేంద్రియ పదార్థాలతో ఆచ్ఛాదన ఏర్పాటు చేయడం వలన అంటే మనకి ఇంగ్లీష్లో మల్చింగ్ అంటాం. ఇలా చేయడం వలన ఏంటంటే ఈ ఎండ వేడిమికి భూమిలో ఉండే నీరు ఆవిరైపోకుండా ఉంటుంది, అలాగే సూక్ష్మజీవులన్నీ కూడా చక్కగా ఉంటుంది, భూమి చల్లదనం పెరుగుతుంది. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఈ నేల తాలూకా కోత అరికట్టబడుతుంది, ఈ నీటి నిల్వ ఎక్కువగా సామర్థ్యం పెరుగుతుంది. కనుక ఈ రకమైనటువంటి ఆచ్ఛాదన అనేది మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక దీనికి ఎక్కువగా పప్పుధాన్య పంటల్లో ఉండేటటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి. వీటిని మనం ఆచ్ఛాదనగా ఉపయోగించడం వలన చాలా మేలు జరుగుతుంది. అదే కాకుండా ఈ పరిస్థితుల్లో మనము రసాయనిక ఎరువుల వినియోగం కూడా చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది మన రైతాంగము సాధారణ పరిస్థితుల వల్లనే ఇక్కడ కూడా ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడినట్లయితే మనకి చాలా నష్టం కలుగుతుంది. దీనికి ఏమిటంటే ఎక్కువగా నత్రజని ఎరువుని ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నత్రజని అనేది ఏంటంటే మొక్కలకు చాలా అవసరము, పంటల దిగుబడి చాలా అవసరమే, కానీ దాన్ని మితిమీరి ఎక్కువగా వేయటం వలన మనము అనుకునే పరిస్థితుల్లో దాన్ని వేయకపోవడం వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఒక మంచి వర్షపాతం కురిసిన తర్వాత తగు మోతాదులో మనకి నత్రజని ఎరువుని వేసుకోవాలి. అంతేగాని అధిక వర్షం కురిసిన తర్వాత మనం వేసినటువంటి నత్రజని అంతా కూడా భూమి నుండి వేరుపడి మనకి చెరువుల్లోనూ కాలువల్లోనూ పెరిగిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కనుక నత్రజని వినియోగం గురించి చాలా చేసుకోవాలి. అందుకోసం దాన్ని నత్రజని ఒకేసారి కాకుండా దపదపాలుగా వేసుకునేటటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అంటే 2 సార్లు కాకుండా ఎక్కువగా పెంచుకోవాలి. అంటే 3 నుంచి 4-5 సార్లుగా మనం వేసుకునేటటువంటి పరిస్థితి, అంటే కొద్ది పరిమాణంలో ఎక్కువసార్లు మనం వేసుకోవాలి. అలాగే భాస్వరం తాలూకా ఎరువు కూడా మనము మన పైపాటుగా కాకుండా ఆఖరి దుక్కులో చక్కగా వేసుకొని సేంద్రియ పదార్థాలతో కలిపి చక్కగా వేసుకోవాలి. దీనివల్ల మనకి వేళ్ళన్నీ చక్కగా పెరిగి ఎక్కువ మొత్తంలో నీటిని సంగ్రహించి ఈ నీటి అద్దెన్ని తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా పొటాష్ ఎరువు, ఇది చాలా కీలకమైన అంశం. ఈ పొటాష్ అనేది ఏంటంటే ఈ ధాతువు మొక్కల్లో ఉండి నీటి అద్దరిని మనం తట్టుకునే శక్తి మొక్కలకు పెంచుతుంది. అలాగే మనకి క్రిమికీటకాదుల తాలూకా తట్టుకునే శక్తి కూడా ఈ పొటాషియం తాలూకా అణువు వలన మనకి పెరుగుతాయి. కనుక పొటాషియం ఎరువులు కూడా చక్కగా వేసుకోవాలి. మరి అది మనకి లభ్యం కాని పరిస్థితుల్లో మనకి సాధారణంగా ఏదైనా బూడిది కానీ అంటే పంట వ్యర్థ పదార్థాల తాలూకా వచ్చినటువంటి బూడిద, వంటింట్లో ఒక ఉంచేటటువంటి బూడిది కానీ లేదంటే ఇప్పుడు మనకి బజార్లో దొరుకుతుంది పొటాషియం హ్యూమేట్ అనే పదార్థం అక్కడ దొరుకుతుంది, అది కూడా మనం ఈ పొలాల్లో ఎక్కువగా వేసుకోవటం వలన కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే పంటల్ని ఏక పంటలుగా కాకుండా మిశ్రమ పంటలుగా వేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఒక పంట మనకి నష్టమైనా 2 పంట వల్ల మనకి లబ్ధి పొందేటటువంటి అవకాశం మనకు ఉండాలి. అలాగే ఏకదళ పంటలు అలాగే ద్విదళ పంటలు 2 కూడా మనము మిశ్రమ సాగులో చేసుకోవాలి. అంటే వరి పంటని అనుకూలంగా మనకి ఏదైనా పప్పుధాన్య పంటలు కానీ అలాగే మొక్కజొన్నతో పాటుగా పప్పుధాన్య పంటలు వేరుశనగ పంటలు రకరకాల సాళ్ళల్లో వేసుకోవటం వలన కానీ మనకి మంచి ఫలసాయాన్ని మనము పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి వినియోగం కానీ మనకి సద్వినియోగం చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశాలుగా మారుతుంది.

0: కనుక ఇలాంటి పరిస్థితుల్లో మిశ్రమ పంటల సాగు అనేది రైతులకు చాలా మంచి లాభాలను అందించేటట్టు విధంగా మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసినట్లయితే దీనికోసం అంటూ మనము కొన్నిసార్లు ఈ నీటి ఎద్దడి పరిస్థితి మనకి ఏర్పడుతున్నప్పుడు మనము తక్కువ నీటితో ఎక్కువగా పంటలు పండించేటటువంటి కొన్ని పంటలు ఉన్నాయి. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే వరి పంటకి మనకి ఎక్కువగా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కజొన్న పంట కూడా కొంతవరకు కూడా నీటి అవసరం కొన్ని పంటలకు ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనకి అపరాలు కానీ అలాగే చిరుధాన్యాలకు కానీ ఇవన్నిటికీ కూడా తక్కువ నీటితోనే వర్షాధారంగా మనము వివిధ ప్రాంతాల్లో పండించడానికి అవకాశం ఉంటుంది. వీటి కాల పరిమితి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితి ఉంటుంది కనుక మనకి పంటల కాల పరిమితి అనేది ఎక్కువగా ఉంటే ఆ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పంటల తాలూకా కాల పరిమితి తక్కువగా ఉండాలి. అంటే 80 రోజుల నుంచి 100 రోజుల లోపే వచ్చేటటువంటి పంటలు అలాంటి వంగడాలను మనం తీసుకొని మనం జాగ్రత్తగా వీటిని మనము పరిస్థితులకు చూసుకొని వినియోగించుకున్నట్లయితే మనకు చాలా వరకు ఈ నష్టాన్ని నివారించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ సూత్రాలన్నీ కూడా రైతాంగం అనేది చాలా చక్కగా పాటించాలి. అలాగే పడినటువంటి వర్షాన్ని అంతటినీ కూడా వృధా కాకుండా చెరువులు చేమలు అన్నింటిలో కూడా నింపుకునేటట్టు విధంగా చూసుకోవాలి. అలాగే తక్కువ వర్షపాతం ఉంటుంది కనుక మనకి ఈ వర్షాన్ని నిలుపుకునే శక్తి పెంచేటట్టుగా భూమికి తయారు చేయాలి. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి పోసా జల్ అనేటటువంటి ఒక పదార్థం అనేది మనకి న్యూఢిల్లీలో ఆ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మనకి వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇదేమంటే ఈ పదార్థము తన పరిమాణం కంటే ఎక్కువగా ఇంచుమించుగా 40 నుంచి 50 రెట్లు ఎక్కువగా నీటి నిలుపుకునే శక్తి ఈ పదార్థానికి ఉంటుంది. అంటే ఇంచుమించుగా చెప్పాలనుకుంటే 1 కేజీ ఈ పోసా జల్ల కానీ మనము పొలాల్లో వేసినట్లయితే ఇది 200 లీటర్ల వరకు కూడా నీటిని నిలుపుకునే శక్తి దీనికి ఉంటుంది. అందుకని ఇలాంటి కీలకమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి ఉత్పత్తులు మనము ఈ భూమిలో కలుపుకొని వేసుకోవాలి. దీనివల్ల మనకి పరిశోధన చెప్తున్నాయి, దీనివల్ల మనకి చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితుల్లో ఏదైతే ఈ పదార్థం సంగ్రహించినటువంటి నీటిని తిరిగి మొక్కలు దాన్ని ఉపయోగించుకోవటం వలన కూడా మనము ఇంచుమించుగా 2 నెలల కాలం వరకు కూడా వర్షపాతం లేకపోయినప్పటికీ కూడా మనం మంచి దిగుబడులు సాధించినట్టుగా మరి వివిధ పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాం. కనుక ఈ పోసజల అనేటటువంటి ఈ పదార్థాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు వ్యవసాయంలో. దీనికి ఏంటంటే ఎకరానికి 1-2.5 కేజీలు మ్యాక్సిమం 3 కేజీల వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనము 50 నుంచి 100 కేజీల పశువుల గత్తంతో, బాగా మాగిన పశువుల గత్తంతో ఈ పూస జల్ అనేటటువంటి పదార్థాన్ని, ఇది చిన్న పంచదార పటికిల్లాగా ఉంటుంది, ఇది సన్నగా ఉంటుంది, దీన్ని మనం గత్తాల్లో శుభ్రంగా కలుపుకొని ఆఖరి దుక్కుల్లో మనము భూమిలో కలిగి దున్నుకొని ఆ తర్వాత మంచి వర్షం పడిన తర్వాత మన విత్తనాలు కానీ వేసుకున్నట్లయితే మన తాలూకా పంటలకి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం రైతాంగం ఆచరించడం వలన ఈ మంచి ఫలితాలు పొందవచ్చునని, ఇలాంటి ఎలనెన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం శాస్త్రవేత్తల సూచనల ప్రకారంగా అలాగే వ్యవసాయ అధికారులు సూచించిన ప్రకారంగా ఈ మార్పులన్నీ మనం చేసినట్లయితే మంచి దిగుబడులు పొందుతారని చెప్పేసి సంశయమే లేదు. ఇవన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా ఎక్కువగా భూమిలో మనం వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో పచ్చిరొట్టె ఎరువులు, ఎందుకంటే పశువుల తాలూకా పాలన ఇప్పుడు తగ్గింది కనుక పశువుల తాలూకు అత్తం ఇవన్నీ లభించడం తగ్గింది కనుక మనం ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇప్పుడు మనకి లభ్యత మనకు ఉంది. అందులో జీలుగా కానీ ఈ కట్టి జన్మ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో భూమిని గుళ్ళపరిచి నీటిని నిలుపుకునే శక్తి పెంచుతాయి. కనుక ఇది ప్రతి ఒక్క రైతాంగము కూడా వాళ్ళు పంటలు వేయడానికి ముందుగా ఈ పచ్చిరొట్టెలు వేసుకొని ఇది పుష్పించే దశలో, పూత దశలో భూమిలో బాగా కలిగి దున్నుకొని ఆ తర్వాత కానీ మీరు పంటలు వేసుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు గట్టెక్కడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటున్నాం.
1: ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ, ఎరువుల వినియోగం డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం విన్నారు. వీరు నైరా వ్యవసాయ కళాశాల నేల పరిశోధన శాస్త్రవేత్త, పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. పల్లె సేవల వ్యవసాయదారుల కార్యక్రమం. ఇప్పుడు వ్యవసాయ సమాచారం.
1: రైతు సోదరు సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో జీవన ఎరువులు ఉపయోగించే విధానాలు, ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకి అందించిన వివరాలు చూద్దాం. జీవన ఎరువులు ముఖ్యంగా మూడు రకాలు. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు అంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, ఫ్రాంకియా, అజిటోబాక్టర్. మరి రెండో రకం భూమిలోని భాస్వరాన్ని కరిగించి అందించే జీవన ఎరువులు, ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, అంటే మనం ఫాస్ఫో బ్యాక్టీరియా అంటాం కదా, అదనమాట ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ ఫంగై. ఇవి రెండు రకాలు. ఇక మూడోది చూద్దాం, పొటాషియం మొబిలైజర్స్ అన్నమాట. ఇందులో రైజోబియం, ఇది లెగ్యూమ్ జాతి పంటలు అంటే అపరాలు, పప్పుజాతి పంటలు అన్నమాట, నత్రజని అందించే జీవన ఎరువుగా వాడచ్చు. పప్పుజాతి పైర్లలోని ముఖ్యమైన కంది, పెసర, డివైదాకు, సోయా చిక్కుడు ఇలాంటి నూనె గింజల పైర్లకు రైజోబియంలు పట్టించి దీనిని ఉపయోగించడం వల్ల మొక్క వేళ్ల మీద లేత గులాబీ రంగు కలిగిన బుడుపులు ఏర్పడతాయి. మరి దీన్ని ఉపయోగించే విధానం కూడా ఒకసారి చూద్దామా. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాల మీద జల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి పెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్టు జాగ్రత్త పడాలి.

0: ఈ ప్రక్రియ కోసం రైతులు పాలిథిన్ సంచిని గాని ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకోవాలి. తర్వాత అజిటోబ్యాక్టర్, దీని గురించి చూద్దాం. పప్పుజాతి పంటల్ని మినహాయించి మిగతా అన్ని పంటలకి నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిని వాడే విధానం ఒకసారి చూస్తే, ఏ పంటకు వాడినా గానీ 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరానికి నేల మీద వెదజల్లుకోవాలి. ఇది చల్లిన సమయంలో కానీ వెనువంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండేటట్టు రైతు సోదరులు జాగ్రత్త తీసుకోవాలి. అజోస్పైరిల్లం గురించి చూద్దాం. ఇది వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి ఇలాంటి పంటలకు చాలా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించే విధానం కూడా ఒకసారి చూసేద్దాం. తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనం కింద పడేటట్టు వేసుకోవాలి. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకడానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేళ్లని మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనపు చెరకు ముచ్చలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. తర్వాత నీలి ఆకుపచ్చ నాచు, అంటే సైనోబాక్టీరియా అని అంటాం కదా, అది. ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఇది వాడే విధానం ఒకసారి చూద్దాం. 1 ఎకరా పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40 నుంచి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15 నుంచి 20 రోజుల్లో ఈ నాచు మందంగా చాపలా అల్లుకుపోయిన తర్వాత నీరు తీసేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్టు చేసుకోవాలి. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని మొక్కకు అందడమే కాకుండా ఈ నాచు సేంద్రియ పదార్థంగా కూడా ఆ మొక్కకి ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత అజొల్ల. ఈ జీవన ఎరువు నీటిమీద తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న జాతి చిన్న మొక్క. ఇది వాడే విధానం, వరి నాటిన తర్వాత వారం తర్వాత సుమారు 200 కిలోల అజొల్ల జీవన ఎరువుని 1 ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిమీద బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించేయాలి. ఇది 3 నుంచి 4 రోజుల్లో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలని మొక్కకి అందిస్తుంది. అవకాశం ఉన్న రైతులు దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలయిదునితో దీని ఉపయోగం చాలా ఇంకా బాగా పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా చిన్న చిన్న తొట్టెల్లో పెంచిన అజొల్లాని బయటికి తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాలో కలిపి పశువుకి తినిపించడం వల్ల కూడా రైతు సోదరులకి పాల ఉత్పత్తి పశువుల నుండి బాగా పెరుగుతుంది. అజిటోబ్యాక్టర్ గురించి చూద్దాం. ఇది చెరకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. వాడే విధానం, 1 ఎకరం చెరకు పంటకు 4 కిలోల జీవన ఎరువుని 2 దఫాలుగా వాడుకోవాలి. ముచ్చెలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తర్వాత 2 కిలోలు 200 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి వాడుకోవాలి. ఫ్రాంకియా, ఇది ఎక్టినోమైసిటిన్ జాతికి చెందిన సూక్ష్మజీవి. దీనిని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుగా వాడుకోవాలి. దీన్ని వాడే విధానం ఒకసారి చూద్దాం. సరుగుడు మొక్కలను భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వేళ్ల మీద ఉన్న బుడిపెల్ని సంగ్రహించి వాటిని ఒక పాత్రలో మెత్తగా నలగొట్టి నీటితో బాగా కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని కొత్త మొక్కలు నాటే ప్రతి మొక్కకు కూడా 500 మిల్లీలీటర్ల చొప్పున పోసి నాటుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు జీవన ఎరువులు ఉపయోగించినట్లయితే చక్కటి నాణ్యత కలిగిన పంటని ఆశించవచ్చు.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లె సేమల వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రకేతలు వింటారు. ముందుగా రకీబ్ ఆలం కేఎస్ చిత్ర పాడిన పాట చిత్రం. ఖడ్గం చిత్రం నుంచి వింటున్నారు.

0: స్వరమలిక చిత్ర గీతాలు వింటున్నారు.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: స్వరమలికల తర్వాత రోజా చిత్ర నుంచి మనోబృందం పాడిన పాట.

స్వరమాలిక చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:59 దాటి 28 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ మనసులోని భావాలను దేశ విదేశ భారతీయులతో పంచుకున్న మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వింటారు.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని

గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 కిందటి కుశా క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4 నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ, అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు గెలుచుకున్నారు. వీటిలో ఒక స్వర్ణ పతకం

కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది.

స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాదులో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కుల వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్ల

సంఘాల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈరోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి ఇందుకు. మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ

లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదరించి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు

0: ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలోని అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జింబాబ్వేతో జరిగిన ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. జాతీయ పరీక్షల సంస్థ NTA నిర్వహించే పరీక్షల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని బలోపేతం చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడంలో ఆ నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచనలు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా సురక్షితమైన పరీక్షా విధానాన్ని తీసుకువస్తామని చెబుతూ ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీలను అరికట్టేందుకు పార్లమెంటులో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, అందుకు సంబంధించిన బిల్లును లోక్సభలో రేపు ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి విశ్వసనీయమైన పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
3: విద్యార్థియో భవిష్య భారత సర్కార్ లగాతార్ అనేక విధ కదం ఉఠా రీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ బనా చుకే హమారీ పరీక్షా పద్ధతి విశ్వస్త హో హమారీ పరీక్షా పద్ధతి మే సబ్సే జ్యాదా టెక్నాలజీ కా ఉపయోగ హో ఇన్ సారీ బాతో కో ధ్యాన్ మే రఖతే హుయే టెక్నాలజీ ఎక్స్పర్ట్ శ్రీమాన్ నందన్ నీలేకని జీ కే నేతృత్వ మే ఏక్ హై పవర్ టాస్క్ ఫోర్స్ బనానే కా నిర్ణయ కియా హై ఆనే వాలి పరీక్షాఓ కే విశ్వసనీయతా కో సునిశ్చిత్ కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
2: ఈ టాస్క్ ఫోర్స్లో ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని, మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్, లాజిస్టిక్ నిపుణుడు అమృతలాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకున్నారు. 27వ కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భారత సైనికులు ప్రదర్శించిన అసమాన శౌర్యం, అచంచల సంకల్పం, అత్యున్నత దేశభక్తి భారత సాయుధ దళాల అత్యుత్తమ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు, మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన స్వదేశీ స్టెల్త్ యుద్ధ నౌక INS మహేంద్రగిరి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆదివారం చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడం ప్రతి భారతీయుడికి గర్వ కారణమని చెప్పారు. అదేవిధంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ July 4 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రజా ఉద్యమం కొనసాగుతోందన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా

0: భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా దేశీయ మట్టితో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 7న జరుపుకోనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.
1: 7 अगस्त को हमारा देश नेशनल हैंडलूम डे मनाएगा. हम वोकल फॉर लोकल की भावना को और सशक्त करें. आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली इकत की सुंदर परंपरा को आगे बढ़ा रहा है तो कोई महिला बुनकरों को जोड़कर वूल प्रोडक्ट्स बना रहा है. आने वाले त्योहार में हैंडलूम का कोई न कोई, हैंडीक्राफ्ट का कोई न कोई प्रोडक्ट जरूर खरीदे.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం ద్వారా పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ ఊహించని స్థాయిలో బదులిస్తుందని ఆ దేశానికి స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పీఓకే భారతదేశంలో అంతర్భాగమని, దానిని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్నారు. లడాక్లోని ద్రాస్ కార్గిల్ యుద్ధ స్మారక స్తూపం వద్ద ఈరోజు జరిగిన 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధం కేవలం భారతదేశ సైనిక దౌత్య విజయమే కాకుండా భారత సైనికుల అజేయ సాహసాన్ని, అసమాన పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను కర్తవ్య భవన్లో ఈరోజు అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం 2026లో పాల్గొంటున్న యువతతో ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సంభాషించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ద్వారా భారత సరిహద్దు గ్రామాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలను యువత ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యష్ ఠాగూర్ 2 వికెట్లు తీయగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను స్వర్ణ పథకం సాధించింది. 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె ఈ పథకాన్ని దక్కించుకున్నారు. భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ చనంబం పురుషుల 60 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. స్నాచ్ విభాగంలో రిషికాంత 121 కిలోల బరువును ఎత్తి కొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డును నెలకొల్పారు. అంతకుముందు పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించి ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత పథకాల ఖాతాను ప్రారంభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలో అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చిత్రగీత విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషలో వార్త ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆమెను మలచిన బ్రహ్మ ఎంతటి జాదు అయ్యుంటాడో.
2: परेशानियों से घिरे हैं, मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలు కొన్ని ముఖ్యాంశాలు. 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజన్ కార్యక్రమం, ఆంధ్ర శివక్షేత్ర గీతావళి వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి. పొలంపల్ల 6:30, 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమయంలో భాగంగా నేటి మాట. ఆ తర్వాత మానవత్వం కథానికి వింటారు రచనశ్రీ బిశెట్టి శ్రీనివాసరావు, పట్టణం శ్రీమతి బెలగాం గాయత్రి. ఇంకా పుష్పాంజలి సమాచారం అని ఇత్యాది అంశాలు 7:15 నుంచి ఉదయ సమయంలో భాగంగా. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ రాళ్లపాటి అచ్చన్న బృందం నాదస్వరం వింటారు. 9 గంటలకు తిరిగి 10:30 పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. 11 గంటలకు మధురిమ మధువంచరి. 12:10 కార్మికుల కార్యక్రమం. 12:40 మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఇంట్లో ఆటలో మీకు ఇష్టమైన ఆట. ఈ అంశం గురించి 0891 అనే ఎస్టేట్ నెంబర్ జతపరుస్తూ 2727244427288 అనే నెంబర్కి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. రేపు మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:30 జానపద నృత్యంలో అమ్మవారి దండకం గరగంత్యం శ్రీ మడికి వేగేశ్వర బృందం వారిచే. అనంతరం జానపద గేయాలు శ్రీ చక్రపాణి రాజు బృందం. 5 గంటలకు ఇవ్వాలి, 5:30 సాయం సమీరం. 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం. 7:15 వ్యవసాయ పాఠశాలలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత 7:45 వికసిత్ భారత్. 8:00 స్వరమాలకి, 8:15 టుడే

పార్లమెంట్. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ నేచర్ కన్జర్వేషన్ విత్ శ్రీచక్ర ప్రణవ్, ఇంటర్వ్యూ బై శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి. 10:00 క్వశ్చన్ ఆర్ ఇన్ పార్లమెంట్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతాలు అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, 0.1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చెదురుమదురుగా వర్షపాతం కూడా నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతం ఉండి 1-2 ప్రదేశాల్లో వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల వాసులకు వాతావరణ సూచన వెళ్ళారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతాల చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 3 రోజులకు వాతావరణ హెచ్చరికం. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర తీరం, యానాం తీరాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సొంతలో చేపలు వేటకొలొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో ఈరోజు నుంచి రాగల 5 రోజుల పాటు అంటే 30వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, వాయువ బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే దక్షిణ తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో గంటకు ఎదురుగాలు వేసే అవకాశం ఉంది. గంటకు ఈ గాలులు గరిష్ట వేగం కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబోబో 5 రోజులు ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకొలొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 55 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అంగ 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్. ప్రభాత ప్రసారం 5:50 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.